ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్.

దోస్తిగా లెక్క. ఎప్ అండ్ గైస్, ఎవరైతే కొత్తగా ట్యూనింగ్ అయినారో ఒక చిన్న ఇంట్రో. నా పేరు ధీరజ్, నేను యూజువల్లీ వెన్స్డే 7 to 9 షో చేస్తా ఉంటానమాట. నా షోలు ఏముంటది అని అంటే ఫన్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫ్రస్ట్రేషన్ వీటన్నిటితో పాటు, ఐ మీన్ వీటన్నిటిని ఫెయిత్ కి లింక్ చేస్తా ఉంటానమాట. అంటే ఏం జరిగినా పెద్దోళ్ళు అంటారు దేవుని దయ, దేవుని దయ అని. ఆ దేవుని దయ గురించి మాట్లాడే ధీరజ్ గాని కంటెంట్ అనమాట. సో మీరు అనుకోవచ్చు అంటే ఇప్పుడు దేవుని దయ అంటే ఇప్పుడు చాగంటి గారి లాగా, సామవేదం గారి లాగా, గరికపాటి గారి లాగా ప్రవచనం లా ఉంటుందా అని అంటే బొంగువి ఉండదు, అంటే సారీ అస్సలకే ఉండదు. ఎందుకనంటే మోడర్న్ జనరీకి కూర్చోబెట్టి వినే అంత సీన్ లేదు, అండ్ టు బి ఆనెస్ట్ అండ్ మా అటెన్షన్ స్పాన్ ఎంత అనంటే 8 seconds మాత్రమే. సో 8 seconds మించి ఇంకేమన్నా మాట్లాడినా ఎవరికి ఎక్కదనమాట. సో అటు పాటలు పెడతాం, ఇటు ముచ్చట్లు పెడతాం, అన్ని మాట్లాడతాం అనమాట. అండ్ మీరు అనుకోవచ్చు ఎట్లాంటి వాళ్ళు వినాలి అని. సో జనాలు బేసికలీ 3 రకాలు, ఒకడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేటోడు, ఒకడు వెంకటేశ్వర వైన్స్ వెళ్ళేటోడు, మూడోటోడు అటు కాకుండా ఇటు కాకుండా చరస్థల కూర్చొని ఛాయ్ తాగుతాడు అనమాట. సో ఈ 3 రకాల జనాలను కేటర్ చేయడమే ధీరజ్ గాని షో. ఇదన్నమాట ఇంట్రడక్షన్. ఆయన కొంచెం లెంత్ ఎక్కువైంది. ఎవరైతే ఒక పాట వినేసి వచ్చేద్దాం, దాని తర్వాత మనం ఇవాళ ఒక క్రేజీ కాన్సెప్ట్, అంటే ఆల్రెడీ చెప్పేసాను అనుకోండి, క్రేజీ కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. ఇట్స్ కాల్డ్ తత్వమసి. అంటే నేర్చుకుందాం అని అంటే ఇప్పుడు మీరు ఒక పుస్తకం పట్టుకుని రానాన్న ఓం శ్రీరామరా అట్లా కాదు. ఇది ఎట్లా అంటే ఫస్ట్ పాట వినేసి వచ్చేయండి, తర్వాత మాట్లాడుకుందాం.

ఈ పాట అఫ్ కోర్స్ శివ సినిమాలోది. యాక్చువల్లీ అడుగుదామని అనుకున్నా ఈ సినిమాలో, కానీ అది ముందు అడగాలి కదా, మర్చిపోయినా. కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, మన టాపిక్ ఏంది అని అంటే తత్వమసి. అంటే ఇప్పుడు తత్వమసి అని అంటే ఇప్పుడు నేను కాషాయం బట్టలు వేసుకుని ఇదంతా నిజం కాదు అంతా అబద్దమే అనుకుంటే చెప్ప, అట్లా చెప్తే మీరు నన్ను వేసుకొని కొడతారు, ఐ నో దాట్. బట్ ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే మన పిల్లలకి కొన్ని కొన్ని పదాలు ఉంటాయి, ఆర్ కొన్ని కొన్ని మాటలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సంస్కృతంలో తత్వమసి, బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, భజగోవిందం, ఇట్లాంటి పదాలు మన ఆదిశంకరుల వారు ఇచ్చిందనమాట. అంటే ఆదిశంకరుల వారనే కాదు, విశిష్టాద్వైతంలో రామానుజాచార్యుల వారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇచ్చిండ్రు, రాఘవేంద్రుల వారు, ఇట్లాంటి వాళ్ళందరూ ఇచ్చిండ్రు. బట్ వాట్ ఐ ఫీల్ ఈస్ మనం ఎందుకో ఆ కాన్సెప్ట్స్ కి కొంచెం దూరం అవుతున్నామని అనిపిస్తా ఉంది. సో దీని వల్ల ఏమవుతుంది అని అంటే, మనకు మన సబ్జెక్ట్ నే వేరేడు చెప్తాడు అనమాట. అంటే నాలాంటి వాడు ఎవడో దేడిది మగ్గాడు ఉంటాడు కదా, వాడు వచ్చి సగం సగం తెలిసి సగం సగం దొబ్బుకొచ్చినాయి ఏదో చెప్తాడనమాట. సో నాలాంటి వాడు చెప్పకుండా ఉండాలి అంటే వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ గో అండ్ రీడ్ శంకరాచార్యుల వారి కొన్ని పుస్తకాలు, లైక్ వివేక చూడమని, ఆర్ శంకర విజయం, ఆర్ దృశ్య అని ఒకటి ఏదో ఉంటది, అండ్ మోహముద్గరం, ఇట్లాంటి పుస్తకాలు చదవాలి, ఆర్ మన పిల్లలకు చదివించాలి, ఆర్ అట్లీస్ట్ ట్రాన్స్లేషన్లు ఉంటాయి కదా గవి పట్టుకు రావాలి. లేదు మాకు ఇవన్నీ అవసరం లేదు, వీ విల్ డైరెక్ట్లీ గో టు టెక్స్ట్ బుక్స్ అని అంటే, దేర్ ఇస్ దిస్ బుక్ కాల్డ్ ఛాందోగ్య ఉపనిషత్. నేను మన కల్పన కవాల ఇంట్లోనే చూసిన ఈ ఛాందోగ్య ఉపనిషత్ అనే ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకం పట్టుకుని పొరగాలకు ఇచ్చినాం అనుకో, అరే నువ్వు చదువురా అని అనాలి. ఫస్ట్ వాడు ఏమంటాడు, నాన్న ఈ పదాలేం, నాన్నకి ఇట్లున్నాయని అంటాడు, రైట్? అప్పుడు అట్లాంటప్పుడు ఏం చేయాలి, వెంటనే రేడియో సురభి ట్యూన్ అయి ధీరజ్ గారి షో విన్నారు అనుకో, మీకు ఆన్సర్స్ దొరుకుతాయి అనమాట. కొంచెం అకేనట్టుంది, పాట అనేసి వచ్చేయండి.

ఇప్పుడు మెల్లగా మన దానిలోకి వెళ్దాం. సో ఇఫ్ ఇఫ్ దిస్ కరెంట్ జనరేషన్ హ్యాస్ టు అండర్స్టాండ్, దెర్ ఇస్ దిస్ కాన్సెప్ట్ కాల్డ్ అబ్సల్యూట్ ఐడియలిజం అని అంటారు కదా. అబ్సల్యూట్ ఐడియలిజాన్ని మనం మన తత్వమసికి లింక్ చేయొచ్చు. ఎందుకు ఎందుకు వై ఐఎమ్ కోటింగ్ అబ్సల్యూట్ ఐడియలిజం అని అంటే, మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్ లో ఇట్లా స్టూడెంట్ యూనియన్ గిట్లా, అంటే మన ఇండియాలో స్టూడెంట్ యూనియన్ కానీ వీళ్ళకి ఇట్లా లిటరీ ఇట్లా ఉంటాయి కదా, నాకు అమెరికన్ స్కూల్ సిస్టమ్ లో ఏమంటారు నాకు తెలియదు, కానీ ఆ సిస్టమ్స్ లోపల దే హ్యావ్ దీస్ డిస్కషన్స్ అరౌండ్ ది ఫిలాసఫర్స్, సైకాలజిస్ట్, ఇదంతా అయితే ఉంటుంది. అండ్ వాళ్ళ ప్రతి ఒక్క ఫిలాసఫర్ కి దెర్ ఇస్ దిస్ స్కూల్ ఆఫ్ థాట్, రైట్? అండ్ మన దురదృష్టమో అదృష్టమో తెలియదు కానీ మన పిల్లలకి అట్లీస్ట్ మన లాంటి వాళ్ళకి వి నో అలాట్ అబౌట్ వెస్టర్న్ ఫిలాసఫర్స్ అండ్ వెస్టర్న్ సైకాలజిస్ట్. లైక్ యూ స్పీక్ అబౌట్ మార్కస్ ఆరేలియస్ ప్రిన్సిపల్స్, యూ స్పీక్ అబౌట్ అరిస్టాటిల్, యూ స్పీక్ అబౌట్ ప్లేటో, యూ స్పీక్ అబౌట్ సాక్రటిస్ అండ్ నీషే ఆర్ జర్మన్ వాళ్ళ దగ్గరకు వచ్చినాం అనుకో, కామోస్, వీళ్ళందరి గురించి మాట్లాడతాం. బట్ పాయింట్ ఏంటి అని అంటే, వాళ్ళ సబ్జెక్ట్స్ ఏదైతే ఉంటాయో ఒక పాయింట్ లోపల నీకు ఈజీగా అర్థమవుతుంది. ఎట్లా అంటే, నువ్వు ఇవన్నీ లైక్ మన విజ్ఞాన్ స్టడీ మెటీరియల్స్ ఉంటుండే, గుర్తుందా చిన్నప్పుడు స్టడీ మెటీరియల్స్ లెక్క వీళ్ళందరివి. బట్ ఈ స్టడీ మెటీరియల్స్ ఒక్కడే సరిపోతాయి అంటే లే, నువ్వు ఎగ్జామ్ పాస్ కావాలంటే సరిపోతాయేమో, బట్ నువ్వు ఉత్తీర్ణుడి కావాలంటే యూ హ్యావ్ టు స్కోర్ మోర్ అని అనుకో, యూ నీడ్ టు ఫాలో టెక్స్ట్ బుక్స్, టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ కావాలి, అంటే తెలుగు అకాడమిక్ ఇట్లాంటివి. సో అలాంటి అకాడమిక్ రైటర్స్ ఎవరు రాబోయానంటే మన దగ్గర ఉన్నారు. నేను ఈ పాట అయిపోయాక అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళ గురించి ఏంది, వాళ్ళు మన లాంగ్వేజ్ గానీ, మన దేశానికి గానీ, మన ఔన్నత్యానికి గానీ, ఆర్ ఇన్ఫాక్ట్ ఐ షుడ్ సే ప్రపంచానికి గానీ వాళ్ళు చేసిన సేవ ఎట్లాంటిది, అది మనం ఈ పాట అయిపోయినాక మాట్లాడుకుందాం.

yes. Indaka manam anukunnattu what is this western philosophy and what is this eastern philosophy deeni manam ante meeku okka food for thought lanti session system anukunte ivala 2 gantalu alla manam manchiga sambhavinchukundam oka vela meeku ishtamaina western philosopher elanti aalochanalu thotunde like what is that one point which you love in philosophy like meeku okkokalaku okkokar ishtam untaru kada ee philosopher ishtam enduku ishtam ఒకవేళ మీరు ఆన్సర్స్ గిన షేర్ చేసుకోవాలని అనుకుంటే యూ కెన్ కాల్ మీ అట్ 9726361966. అయితే నేను రీసెంట్ గా మన ఇడేడ ఫ్రిస్కో పబ్లిక్ లైబ్రరీలో ఒక తాత పుస్తకం చూసినా. ఆయన పేరు బర్ట్రండ్ రసల్ అనుకుంటా. ఆయన ఒక పుస్తకం రాసిండ్రు, అంటే బర్ట్రండ్ ఏదో ఇట్లే మన ప్రొనౌన్సియేషన్ తో పనైంది. తాత ఒక పుస్తకం రాసిండు, ఇట్స్ కాల్డ్ హిస్టరీ ఆఫ్ వెస్టర్న్ ఫిలాసఫీ. ఈయన లైక్ తర్వాత ఈయన రాసిన పుస్తకాలు ఈయన గురించి కొంచెం ఏంది అసలు ఈయన అని రీసెర్చ్ చేస్తా ఉండే. అయితే అపారెంట్లీ ఈ వీళ్ళందరూ మనం ఎట్లయితే అద్వైతం అని అంటామో, దే ఆల్ స్పీక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విల్. అంటే వీళ్ళు అద్వైతాన్ని ఎట్లా అంటారు అని అంటే, దిస్ ఎంటైర్ యూనివర్స్ అండ్ కాస్మోస్ రన్స్ విత్ సింగిల్ విల్ అన్నట్టు అంటా ఉంటారు. అయితే ఆ పాయింట్ లోపల ఈ బర్ట్రండ్ రసెల్ అనే ఆయన ఒక పుస్తకం రాసిండ్రు, దాంట్లో మన దాని పేరు ఏమంటారు అంటే ఛాందోగ్యోపనిషత్ లోపల ఉద్దాలకునికి అండ్ వాళ్ళ కొడుకుకి, ఉద్దాలకుని కొడుకు పేరు నాకు గుర్తుకొస్తలేదు బ్రో, వాళ్ళిద్దరికి ఏదో కాన్వర్సేషన్ అవుతుంది, పర్సనల్ కాన్వర్సేషన్ మనకెందుకు. ఆ పర్సనల్ కాన్వర్సేషన్ లోపల ఈ దీని గురించి మాట్లాడతారన్నమాట, ఏంది తత్వమసి గురించి. సో ఆ పర్సనల్ కాన్వర్సేషన్ ఏంది మనం ఈ పాట అయిపోయినాక విందాం. ఎందుకంటే ఆ పర్సనల్ కాన్వర్సేషన్ లోపల లిటరల్లీ ఒక 100 జనరేషన్లకు సరిపడా నాలెడ్జ్ ఒక తండ్రి కొడుకు మాట్లాడుకునే విషయంలో చెప్పిండనమాట. అది ఈ ఉపనిషద్ యొక్క గొప్పతనం. జస్ట్ ఇమాజిన్ ఒక సన్ అండ్ ఫాదర్ మధ్యలో ఉన్న కాన్వర్సేషన్ అలా అనమాట.

0: ఎప్ ఇప్పుడు మీరు వాళ్ళిద్దరు పర్సనల్ కాన్వర్సేషన్ విందాం. అసలు ఫస్ట్ కాంటెక్స్ట్ ఏంది, వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకున్నారు, సరే వాళ్ళు మాట్లాడుకున్నది మనకి ఎందుకు ఇట్లా ఒక పెద్ద ఉపనిషత్తు లెక్కనే తీసిండ్రు అని మీరు అడగచ్చు. అండ్ ఒకవేళ నాలంటాడు ఎవడో తిక్కలోడు ఉన్నాడు అనుకో, వాడు వచ్చి ఏమడదు వాళ్ళెవరో ముసలో ఏదో మాట్లాడుకుంటే మనకెందుకు రాబాయ్ అని. బట్ ఇది ఒకప్పుడు ధీరజ్. బట్ నువ్వు ఒకవేళ ప్రజెంట్ జనరేషన్ జనాలను చూసినప్పుడు నీకు కొన్ని ప్రశ్నలు వస్తాయి, వీడు ఎందుకు ఇట్లున్నాడు, వాడు ఎందుకు అట్లున్నాడు, లైక్ హౌ షుడ్ ఐ సే దిస్. మనకి ఎట్లా అయితే ఒక అప్లికేషన్ గురించి మెటా డేటా ఉంటుందో, అట్లనే ఒక ప్రతి మనిషికి ఒక మెటా ఫంక్షనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆర్ మెటాకాగ్నిషన్ అని అంటారు. ఎవంది వాడు ఆలోచిస్తే ఈ మెటాకాగ్నిషన్ రిలేటెడ్ కాన్వర్సేషన్ జస్ట్ ఇమాజిన్, ఒక 2000 ఏళ్ళలో, 3000 ఏళ్ళలో, ఒక 4000 ఏళ్ళలో వేదిక్ ఏజ్ లోపల ఒక తండ్రి కొడుకులు మాట్లాడుకున్నారు. ఇట్స్ అబౌట్ హౌ ఎ ఫాదర్ సూట్స్ ది ఆరోగెన్స్ ఆఫ్ ది కిడ్. అరే నాకు అన్నొచ్చు నానా, నీకేం తెలుసు అని చెప్పే ఒక పోరగాన్ని వాళ్ళ అయ్యి ఎట్లా కూర్చోబెట్టిండ్రు అని చెప్పడమే ఈ చాందోగి ఉపనిషత్తు.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
4: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
3: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
5: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM HD3 quality tho meeku marinta cheru kaabothundi. Keep listening, me Nestam, Radio Surabhi.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
4: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
6: Sure. How many people are we expecting?
4: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachchu.
6: Idi office party a leka jatra?
4: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
7: అందరికి నమస్కారం, నేను వాణి ఉప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: skills, calibration, knowledge, though, Niko best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: సో గైస్ ఇందాక ఎక్కడ ఉండే నేను గుర్తు తెచ్చుకుంటా అంతలోపు సారీ చాందోగ్య ఉపనిషద్ అని అన్నాం. మనం దాని గురించి మాట్లాడే ముందు మీకు పోరు కొట్టకుండా ఒక పాట పెడదాం, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. నేను ఏడవతా

మంచి రొమాంటిక్ పాట విన్నట్టున్నాం కదా. అయితే ఇప్పుడు ఆ తండ్రి కొడుకులు ఏం మాట్లాడుకున్నారు సీరియస్ గా విందామన్నమాట. అయితే పాపం కష్టపడి పోరగాడు వస్తే సేమ్ ఈ కాలంలో తండ్రుల లెక్కనే పాపం అంటే శ్వేతకేతు వెళ్లి 12 ఏళ్ళు హాస్టల్ నుండి చదువుకుంటాడు. హాస్టల్ నుండి చదువుకుని మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఐఐటి ఎన్ఐటి శర్మ వర్మ రామయ్య ఇవన్నీ నేర్చుకున్నాడు. ఇవన్నీ నేర్చుకున్నాక నానా చూసినావా నేను ఎన్ని నేర్చుకున్నాను అసలు నా గురించి నీకు తెలుసా అన్నట్టు మనోడు ప్రగల్భాలకు వస్తాడు. అయితే పాపం వాళ్ళ నా నుండి ఉద్దాలకుడు అంటే ఆ కాలం లోపల ఫిజిక్స్ మ్యాథ్స్ ఉంటాయి కానీ వేరే లెక్క ఉంటాయి కదా. సో ఆయన పోయి తర్కం అనే టాపిక్ తీసుకుంటాడు. అయితే తర్కం అనే టాపిక్ తీసుకుని వీడిని ఎట్లా కొట్టానో నాకు తెలుసు వీని అరోగెన్స్ ని అని చెప్పి ఆయన ఒక ప్రశ్న అడుగుతాడు. అరే మీ సార్ గిది చెప్పిండారా అది ఎట్లా అంటే ఏం నేర్చుకుంటే ఇక నువ్వు వేరేది ఏం నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు, ఏం ఆలోచిస్తే ఇక వేరే ఆలోచన ఏం ఆలోచించాల్సి ఉండదు, లైక్ ఏది తెలిస్తే నీకు ఇంకేం అవసరం లేదు, దాంతో ఇక నీకు ఎంత కావాలంటే అంత ఏం కావాలంటే అది వస్తుంది, అది మీ సార్ చెప్పిండారా అని అంటే వీనికి ఒక్కసారి అరే మా సార్ గది ఏం చెప్పలే ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటున్నావు చెప్పలే అని వీడు శ్వేతకేతు అని అంటాడు. అంటే రారా చోటుగా మరి ఏంద్రా పెద్ద చదివినా పీకినా ఓడిచినా అని అంటావా. సో లిటరలీ మన జనరేషన్ లోపల మన నాన్నలు ఉంటారు కదా, ఐ మీన్ నాన్నగారులు, వాళ్ళు వచ్చి రారా అంత చదివినా అంత అయిపోగొట్టినా 5 చాప్టర్స్ అయిపోగొట్టినా అన్నావు కదా. కరెక్ట్ మనం ఏదైతే క్వశ్చన్ వదులుతామో అది ఎప్పుడైతే మనం నేర్చుకోమో గదే ప్రశ్న పట్టుకొని వాళ్ళు అడుగుతారన్నమాట. సో లెక్కలు ఉన్నాయనుకో ఫిజిక్స్ ఉందనుకో ఒక కాన్సెప్ట్ తీసుకుని దాని లోపల మోస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్ 3-స్టార్ క్వశ్చన్ ఉంటుంది డిఫికల్టీలో అది తీసుకుని వచ్చి రారా నువ్వు సాల్వ్ చేయదు అని అంటాడు. కథం మనకు అయిపోయి మనకి ఈజీ క్వశ్చన్లే గంట చేసేది 2 గంటలు చేస్తాం, అట్లాంటిది హార్డ్ క్వశ్చన్ ఇచ్చిందనుకో అస్సాం అయిపోతాం. అట్లనే సేమ్ ఇదే ప్రాబ్లం 4000 ఏళ్ల కింద కూడా గిట్లనే ఉండే అనమాట. సో మన శ్వేతకేతు సల్లబడతాడు. అప్పుడు అయ్యో నాన్నగారు నాకు తెలియదండి ఏందండి ఇది అని అంటే ఆ ఉద్దాలకుడుండి ఒక 4 కాన్సెప్ట్స్ చెప్తాడు. ఆ 4 కాన్సెప్ట్స్ ఏంది మెల్లగా మనం మాట్లాడుకుందాం. అండ్ హైలైట్ ఏంది అని అంటే ఆ 4 కాన్సెప్ట్సే మనకు ఈ తత్వమసి అనే ఒక పాయింట్ కి ప్రూఫ్ లెక్క అవుతుంది అన్నమాట. ఇప్పటికైతే మన శ్వేతకేతు ఫీలింగ్ విన్నాం.

అయితే మన నాన్నలు కూర్చోబెట్టి ఎట్లయితే సబ్జెక్ట్ చెప్తారో అసలు సంవత్సరం లోపల 90% ఆఫ్ ది టైం వాళ్ళు అసలు పట్టించుకోరు. బట్ ఎప్పుడైతే పట్టించుకుంటారో అప్పుడు దూర తీరుతుంది కదా. సో అట్లనే ఆయన కూర్చుంటాడు, రారా చోటు అని చెప్పి రారా బట్టు రారా అన్నట్టు ఆయన ఏం చెప్తాడు, అరే నువ్వు ఫస్ట్ పోయి ఇంటి బయట బంకమట్టి ఉంటుంది కదా, బంకమట్టి నేర్కొని రా అని అంటాడు. సరే పాపం వీడు అప్పటి వరకు కష్టపడి సరే నానేదో చెప్తున్నాడు కదా చెప్పని అని చెప్పి బంకమట్టిని తీసుకుని వస్తాడు. సో నీకు ఈ బంకమట్టి కాన్సెప్ట్ అర్థమైపోతే యు లిటరలీ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఫిజిక్స్ రా అని అంటాడు. ఏందా ఏం మాట్లాడుతున్నావు, బంకమట్టి ఏంది, ఫిజిక్స్ ఏంది, అమ్మా నాన్నకేమైందని మన శ్వేతకేతు మొత్తుకుంటాడు. నువ్వు కూర్చోరా, నువ్వు కూర్చో, అమ్మని ఎందుకు పిలుస్తున్నావు అని చెప్పి మనకి తిండి లేదు ఏం లేదు పాపం క్లాసెస్ నుండి వస్తే వాడిని కూర్చోబెట్టి క్లాస్ విక్తున్నాడు. అప్పుడు మనం అంటే ఉద్దాలకుడు అసలు క్లియర్ కట్ గా డిఫైన్ చేస్తాడు. సో నీకు క్వాంటమ్ దాంట్లోపల ఒక పాయింట్ ఉంటది ఏంటి అని అంటే ఇంపర్మనెన్స్, అంటే ఇంపర్మనెన్స్ గురించి ఆయన చెప్తాడు. ఇట్లా అంటే లిటరలీ క్వాంటమ్ మెకానిక్స్ అని కాదు కానీ వాళ్ళు ఏదో సంస్కృతంలో పెద్దలు ఏదో మాట్లాడుకున్నారు. నీకు వాళ్ళు చెప్పేది అర్థం కావాలి మోడర్న్ వాళ్ళకి అని అంటే అటామిక్ క్లాక్స్ అని ఉంటాయి చూడు. అటామిక్ క్లాక్స్ పట్టుకొని చూస్తే జస్ట్ లైక్ హౌ హ్యూమన్స్ హ్యావ్ మినిట్స్ సెకండ్స్ అవర్స్, నీ లైఫ్ నువ్వు ఎట్లయితే బర్త్డేస్ పరంగా జరుపుకుంటావో అట్లా ఆటమ్స్ కూడా ప్రతిసారి కొత్త కొత్తవి కొత్త ఒక్కొక్క సైకిల్ లోపల రిప్లేస్ అయితే వస్తాయి అన్నమాట. వెదర్ ఇట్ ఈస్ ఇన్ యువర్ బాడీ, వెదర్ ఇట్ ఈస్ ఇన్ దిస్ యూనివర్స్, అవి రిప్లేస్ అయితే వస్తాయి. దాన్నే అటామిక్ క్లాక్ తోటి ఆటో సెకండ్స్ అనే దాంతో మెజర్ చేస్తాడు. కొంచెం లెంత్ ఎక్కువైంది, ఒక పాట వేసి వచ్చేద్దాం.

ఎస్, సో పాట విన్నారు కదా, ఇప్పుడు మనం నేర్చుకుందాం. సో ఆ బంకన్ తీసుకురమ్మన్నప్పుడు పోరగాడు ఏం చేస్తాడు, పోయి బంకన్ తీసుకొస్తాడు. ఇప్పుడు నేను దీంతో ఏం చేయాలి, మన కుండ చేయమంటావా గాదా గీదా అని అనుకుంటాడు. సో దీన్ని మనం రెండు రకాలుగా డివైడ్ చేద్దాం. ఫర్ దోస్ ఆఫ్ యూ హూ ఆర్ ఇన్ టెక్నికల్ కోర్సెస్ మనం టెక్నికల్ గా పోదాం. ఫర్ దోస్ ఆఫ్ యూ హూ డజంట్ ఆర్ హూ ఆర్ నాట్ ఇన్ టెక్నికల్ కోర్సెస్ వీ విల్ గో నాన్ టెక్నికల్లీ. సో అందరికి నాన్ టెక్నికల్ ఇష్టం కదా, సో మనం మంచి కథ రెక్క పోదాం అనమాట. అంటే బేసికలీ ఏ ఇష్యూ అయినా మెంటల్ ఇష్యూకి లింక్ చేయడం తీరడానికి ఇష్టం. సో అందుకని మెంటల్ ఇష్యూకి లింక్ చేస్తే బెటర్ కదా అని నేను అనుకుంటా ఉండే. సో ఇది ఎట్లా అంటే, మన ఉద్దాలకుడు కూర్చొని అరే ఇప్పుడు ఈ క్లే ఉంది, దీంతో నేను నాకు కావాల్సింది చేసుకోవచ్చు. ఒకడేమో పల్క చేసుకుంటాడు, ఒకడేమో గిన్నె చేసుకుంటాడు, ఒకడేమో ప్లేట్ చేసుకుంటాడు, ఒకడేమో ఇంకేదో ఎక్స్వైజెడ్ ప్రోడక్ట్స్ అని చేసుకుంటాడు. మనం ఏమనుకుంటాం, అండ్ వీ లేబుల్ ఇట్, వీ మేక్ సర్టెన్ ప్రోడక్ట్స్ అండ్ వీ లేబుల్ ఇట్. సో ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, క్లే అనేది శాశ్వతం, ప్రోడక్ట్స్ లేబులింగ్ అనేది అశాశ్వతం. సో ఇఫ్ యు గో బ్యాక్ టు ద ఫస్ట్ కాన్సెప్ట్ ఐ సెడ్, బ్రహ్మ సత్యం జగన్మిత్య అని అన్నాం కదా, మన అందరం అద్వైతానికి దీనికి ఎట్లా లింక్ చేసిండ్రు అని అంటే, నువ్వు క్లే నుండి వచ్చినావు, నువ్వు ఇప్పుడు ధీరజ్ అని అంటున్నావు కదా, ఆ ధీరజ్ అనేటోడు ఒక గిన్నెగాడు. సో ఆ గిన్నె ఎక్కడ నుండి వచ్చింది అని అంటే ఆ క్లే నుండి. ఆ క్లే ఎవరిది, ఆ క్లే ఇస్ నథింగ్ బట్ గాడ్. ఇది వానికి చెప్తే డ్యామ్ ఈ కాన్సెప్ట్ మా వాళ్ళు చెప్పలేదు నాన్నగారు అని శ్వేతకేతు అని అంటాడు. ఎందుకు చెప్తారా వాళ్ళు, శ్రీ చైతన్య వాళ్ళు వాళ్ళు ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తారు, ఇట్లాంటి మొత్తం డీప్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయరు అని వాళ్ళ నాన్న కూర్చోబెట్టి మళ్ళా ఫిజిక్స్ లెవెల్లో పోతాడు అనమాట. ఆ ఫిజిక్స్ లెవెల్కి వెళ్లే ముందు ఒక పాట విన్నాం.

0: యప్. సో గైస్ మీరు ఫిజిక్స్ ఎప్పుడన్నా అటామిక్ క్లాక్స్ అని ఎప్పుడన్నా విన్నారా? అంటే ఎందుకు ఎందుకు అడుగుతున్నాను అంటే సేమ్ ఇందాక మనం ఏదైతే కాన్సెప్ట్ నాన్ టెక్నికల్ గా చెప్పినామో దాన్ని టెక్నికల్ గా కూడా వీ కెన్ దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎట్లా అని అంటే యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ మన ఏజ్ ని మనుషులు లైక్ వాళ్ళ లైఫ్ ని ఇట్లా ఒక సెకండ్స్ దాన్ని బట్టి చేసుకుంటారు. బట్ అటామిక్ లెవెల్లో ఎవ్రీథింగ్ చేంజెస్. సో నేను దీనివల్ల అర్థం చేసుకో అంటే మీరు అడగొచ్చు, అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు, చంద్రోగ్య ఉపనిషద్ అంటున్నావు, దాని నుండి తత్వమసి అంటున్నావు, దాని నుండి ఉద్దాలకుడు అంటున్నావు, దాని నుండి ఏదో ఫిజిక్స్ కాన్సెప్ట్ పెట్టుకున్నావు, దీనివల్ల మాకేంది, మాకేం అడ్వాంటేజ్ అని మీరు అడగొచ్చు. లెట్ మీ టెల్ యూ దిస్. సో ఇట్లనే వాళ్ళ కొడుకు కూడా ఉద్దాలకుడిని అడుగుతారు. అప్పుడు ఉద్దాలకుడు ఏమంటాడు అని అంటే, రే నాన్న నెక్స్ట్ వచ్చే లైఫ్ మొత్తం నువ్వు యూఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు దిస్ డిఫికల్ట్ వరల్డ్. ఆ వరల్డ్ ఎట్లా అంటే నేను లేబుల్ చేస్తా ఉంటది, నేను ఇష్టం వచ్చినట్టు పిలుస్తా ఉంటది. అంటే మనకు చూడడానికి ఇట్స్ సింపుల్ థింగ్, లైక్ ఏదైనా లైట్లే అని అనుకుంటాం కానీ మన జనరేషన్, బట్ నెక్స్ట్ వచ్చే జనరేషన్ చాలా డెలికేట్ అవుతుంది. రాసి పెట్టుకోండి, ప్రతి చిన్నదానికి దే మైట్ ఫీల్ హర్ట్ ఆర్ వాళ్ళు లైక్ వేరే స్టేజెస్ కి. అంటే ఇప్పుడు మనం ఎట్లయితే మనం ఏం జరిగినా మన అయ్యలకి మన అమ్మలకి మన వాళ్ళకి చెప్పుకుంటామో, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అట్లా చెప్పుకోరు, వాళ్ళ దోస్తులకు చెప్పుకుంటారు. సో అది నెగటివా పాజిటివా అని మీ దాన్ని బట్టే దాని పేరేమంటారు వదిలేస్తున్నా. వాడు ఒకవేళ మంచోడు ఉన్నాడు అనుకో, వాడు మంచి అడ్వైస్ ఇస్తాడు. లేదు వాడు బక్చోదిగాడు అనుకో, ఇష్టం వచ్చినట్టు అడ్వైజ్ ఇస్తాడు, ఇద్దరు సంఘం ఆగిపోతారు అనమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, యూ హ్యావ్ టు మేక్ అవర్స్ ఐ మీన్ వీ హ్యావ్ టు మేక్ అవర్ సెల్ఫ్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ వీఆర్ ఇన్. దాన్ని చెప్పడానికి చాందోగ్య ఉపనిషత్తు లోపల ప్రతి సిచ్యువేషన్ టెంపరీ అని రియలైజ్ అవ్వడం ఇస్ ది ఫస్ట్ గోల్. మనకు అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ దిస్ మెటీరియలిస్టిక్ అండ్ మోడర్న్ అండ్ ఫాస్ట్ వరల్డ్ మనం అది రియలైజ్ గా మనం ఏమనుకుంటాం అంటే ప్రతి ఒక్కటి పర్మనెంట్ అన్నట్టు అనుకుంటాం. బట్ అన్ఫార్చునేట్లీ దట్స్ నాట్ రైట్. ఇది లెసన్ నెంబర్ వన్. లెసన్ నెంబర్ టూ ఏంది అని అంటే, ఇప్పుడు నువ్వు అన్ని టెంపరీ అన్నప్పుడు ఏం చేయాలి, నువ్వు అన్ని తొదిలేసి రోడ్ మీద హోమ్లెస్ హోమ్ లెక్క తిరిగానా? నో నో, ఐ డింట్ మీన్ దట్. దాని వెనకాల ఏంది అని అంటే, యూ షుడెంట్ గెట్ అటాచ్డ్ టు ఎవ్రీథింగ్. అది సో అటాచ్మెంట్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్. మన వాళ్ళు ఎట్లా అంటే, ఈ ఇన్స్టాగ్రామ్ లోపల ఐ మీన్ మన వాళ్ళు అంటే నేను కూడా ఇంక్లూడెడ్, ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో ఏదో రెండు మూడు విషయాలు చూస్తాం, కథం వి గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, 8 seconds ఈజ్ అవర్ అటెన్షన్ స్పాన్. బట్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి మాకు 8 seconds తో సంబంధం లేదు. ఒక్కసారి ఒకటి లైక్ ఇట్ క్రియేట్స్ ఎ లోబ్ ఆన్ మై ఫ్రంటల్ లోబ్ అంటారు కదా, ఫ్రంటల్ లోబ్ మీద ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసింది అని అంటే ఐఎమ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఫర్ మై లైఫ్. ఇది నేను చెప్పట్లే, మనం బ్రెయిన్ గురించి స్టడీ చేస్తే మీకే అర్థమవుతుంది. ఒక 8 seconds చాలు నీ బ్రెయిన్ దీని పేరు ఏమంటారు, ఫ్రంటల్ లోబ్ మీద ఇంప్రెషన్ కలగజేయనీకి. ఆ ఫ్రంటల్ లోబ్ మీద ఇంప్రెషన్ కలగజేస్తే ఏమవుతుంది అంటే, దాని ఇంపాక్ట్ లైఫ్ లాంగ్ ఉంటుంది అన్నమాట. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, కొంతమంది మీరు డాక్యుమెంటరీస్ చదివితే మా అమ్మని మా నాన్న ఊరికి గట్టి గట్టిగా మాట్లాడుతుంటే, గట్టి గట్టిగా మాట్లాడుతుండే, ఐ హావ్ సీన్ ఫ్యూ ఇన్స్టెన్సెస్ అన్నట్టు అంటా ఉంటారు కదా జనాలు. అది ఎందుకు అని అంటే, ఆ గట్టిగా మాట్లాడేది ఆ పిల్లలకు ఐ మీన్ వాళ్ళ బుర్రల లోపల లోతుగా పాతుకపోతారన్నమాట. సో దాన్ని బయటికి తీసుకురావడం ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. సో అందుకని కొంచెం ఇప్పుడే మనం ఎర్లీ ఏజ్ లో ఉన్నప్పుడే మంత్రాలు అవి ఇవి రట్టాగొట్టించుడే కాకుండా దాని లోపల ఉన్న కథలు మర్మాలు కూడా చెప్పాలి. అందుకనే మన వాళ్ళకు వేరే స్తోత్రాలు శాస్త్రాలతో పాటు ఉపనిషత్తులు అనేది పెద్దోళ్ళు ఇచ్చిందనమాట. కథలు లేకుంటే వాళ్ళకి ఎప్పటికి గుర్తుంటది కదా గది. ఇప్పుడు మనం ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ లోకి వెళ్దాం, దాని తర్వాత మనం మళ్ళా ముచ్చట్లో పెట్టుకుందాం. ఐ నో ఇది కొంచెం పెద్దగా అయింది, ఎందుకంటే మళ్ళీ నేను చెప్పకపోతే మర్చిపోతాను ఒక బాధతో చెప్పేసిన. దీని తర్వాత మనం వేరే కాన్సెప్ట్ లోకి వెళ్దాం. ఇది అన్నమాట పాయింట్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 8 p.m.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos, Zoho, powering possibilities with Radio Surabhi.
3: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
3: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
2: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
6: అమ్మా, Saturday movie?
3: Mm-mm. Manabadi class.
6: Amma, old MacDonald had a farm.
3: Uppu kappu rambu. Telugu padyam cheppu.
6: Uppu kappu rambu.
3: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ manabadi.silicon.andhra.org.
7: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
8: ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
7: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేక్ అప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న ఇర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచ్

నేర్చుకున్నాం అన్నమాట. ఇప్పుడు సెకండ్ లెసన్ ఏంది అని అంటే మీకు కలేజా మూవీ రెఫరెన్స్ ఇవ్వాలి. కలేజా మూవీ రెఫరెన్స్ లో మీకు ఒక సీన్ ఉంటుంది. ఎట్లా అంటే వాడు ఉండి నీకు పండు మాత్రమే కనబడుతుంది, నాకు ఇక్కడ చెట్టు కనబడుతుంది అని ఒక సీన్ ఉంటది కదా, మన ఎవరు సిద్ధాకి అండ్ బాబుకి మధ్యలో అయ్యే కాన్వర్సేషన్ వాళ్ళ హైదరాబాద్ కు వచ్చినప్పుడు అట్లా. అది లిటరల్లీ ఉద్దాలకుడు వాళ్ళ కొడుకుకు చెప్తాడు అనమాట, అరే చోటు అక్కడికి వెళ్ళి బయట అక్కడ కింద వాడు ఉన్న ఆ పండు ఉంది కదా, పండు తిని దాని లోపల ఉన్న ఆ సీడ్ ని నాకు తీసుకొని రా అని అంటాడు. ఐ మీన్ నేను ఎగ్జాజరేట్ చేస్తున్నా, అక్కడ బనియన్ సీడ్ ఏదో ఉంటది, మర్రి చెట్టు ఏదో, ముందు మర్రి చెట్టు కింద ఉన్న దాన్ని తీసుకురామా అని అంటే మనోడు వస్తాడు, దాన్ని ఒకసారి స్మాష్ చేయరా, నీ చెట్టు కనబడుతుందా అని అంటాడు. హే లేదు నాన్నగారు, అయ్యో ఇక్కడ ఏం లేదు, జస్ట్ సీడ్ మాత్రమే ఉంది, చెట్టు లేదు అని అంటే, ఎగ్జాక్ట్లీ నువ్వు ఒక్క సీడ్ ఉంటే నీకు ఏం యూజ్ లేదు, నువ్వు ఆ సీడ్ ని సాయిల్ లో పెట్టాలి, నీళ్లు వేయాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, దాని తర్వాత కొన్నేళ్ల తర్వాత అది ఒక పెద్ద వృక్షం అవుతుంది. సిమిలర్లీ నీ లైఫ్ లో కూడా యూ హ్యావ్ మల్టిపుల్ థాట్స్, థాట్ నీ దగ్గరనే పెట్టుకుంటే ఏమొస్తుంది బొంగు, ఏం రాదు కదా. సో నువ్వేం చేయాలి, ఆ థాట్ ని నువ్వు నరీష్ చేయాలి, నరీష్ చేసి రైట్ ఎన్వైరన్మెంట్ లో ప్లేస్ చేయాలి. అఫ్ కోర్స్ కొన్నిసార్లు ఒక సర్టెన్ ఎన్వైరన్మెంట్ లో అవి రాకపోవచ్చు. నువ్వు కొబ్బరి బొండాలు తీసుకోవాలి, కొబ్బరి బొండం చెట్లు నేను ఎడార్లో పెడతా అని అంటే అంటే వస్తాయి అనుకుంటా, ఎడార్లు వస్తాయా, సారీ సారీ సార్ కొబ్బరి బొండం కాదు, ఏ చెట్టు, మామిడికాయ, మామిడికాయ తీసుకెళ్లి నేను ఎడార్లో పెడతా అంటే వస్తాయా, రావు కదా. సిమిలర్లీ అక్కడ ఉండే డేట్స్ నువ్వు ఇక్కడ తీసుకొచ్చినావు అనుకో, రావు కదా. గట్లా ఏ ఎన్వైరన్మెంట్ కి ఏది సెట్ అవుతుందో నువ్వు ఆలోచించి యూ హ్యావ్ టు ప్లేస్ ఇట్. ఇంత తత్వం మనోడు కేవలం ఆ రెండు మూడు కథలలో చెప్పిందనమాట. ఇంకా చాలా ఉన్నాయి కథలు, అవన్నీ చెప్పుకుంటా పోతే ఇక చాందోక్య ఉపనిషత్ గురించి అవుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా నేను అనంటే, యాజ్ ఐ సెడ్, ఇట్స్ వన్ థింగ్, ఇట్స్ అబౌట్ ది ఐడెంటిటీ. సెకండ్ థింగ్ ఈజ్ టు అండర్స్టాండ్ ద ఇంపర్మనెన్స్ ఆఫ్ ఎనీథింగ్. నీకు ఏది శాశ్వతం కాదు అని తెలుసుకోవడం ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ లెసన్స్ ఫ్రమ్ చాందోగ్య ఉపనిషత్. దాని వల్ల ఏమైతుంది, యాప్ చాలా ఇట్ అన్నట్టు అనుకుంటా ఉంటా ఒక, ఇట్స్ నాట్ నెగ్లిజెన్స్ ఆర్ కేర్ ఫ్రీనెస్, ఇట్స్ అబౌట్ ఎట్లా చెప్పాలి, డిటాచ్మెంట్ లెక్క. మన కృష్ణుడు చెప్తాడు కదా భగవద్గీతలో గట్లా. ఓకే ఓకే ఓకే, సెకండ్ చాప్టర్ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్లే ముందు ఒక పాట వినొద్దాం. అండ్ నెక్స్ట్ ఇది ఎట్లా అంటే, హౌ దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు ఆంథ్రోపాలజీ. ఆంథ్రోపాలజీ పుస్తకాలు ఎవరైతే చదువుతారో దే విల్ అండర్స్టాండ్. ఇప్పుడే ఎందుకులే ఒక పాట వినొచ్చండి.

0: ఎగ్జాక్ట్లీ
1: అట్లా దాని పేరేమంటారు, ఆకాశం మొత్తం నీ చేతుల్లోనే ఉందని చెప్పడం ఒక్క మెయిన్ ఉద్దేశమే చాందోగ్య ఉపనిషత్తు లోపల వాళ్ళ తండ్రి కొడుకుకు చెప్పిన కాన్వర్సేషన్ అనమాట. ఇప్పుడు మనం లైక్ లెట్స్ గెట్ ఇన్ టు దిస్ మోడర్న్ వరల్డ్. మగధీర సినిమా లెక్క ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు అసలు ఎందుకు రీసెర్చర్స్ ఎందుకు వై దే ఆర్ సో ఫ్యాసినేటెడ్ అబౌట్ దిస్, మనకి ఉపనిషత్తులు ఇట్లాంటివి వై డు వి నీడ్ దిస్ అని అంటే, యూ నీడ్ టు గో బ్యాక్, ఐ మీన్ నాట్ గో బ్యాక్, యూ నీడ్ టు అండర్స్టాండ్ ఆంథ్రోపాలజీ. అంటే ఫర్ దోస్ ఆఫ్ యూ డజంట్ నో, ఆంథ్రోపాలజీ అంటే ఎట్లా అంటే ఇట్ కైండ్ ఆఫ్ స్టడీస్ సిస్టమ్స్, పీపుల్. ప్రతి ఒక్క కంట్రీకి ఒక సర్టెన్ ఫ్రేమ్ వర్క్ ఉంటుంది. ఆ ఫ్రేమ్ వర్క్ ఎట్లా స్టార్ట్ అయింది, హూ ఇస్ ద ఫౌండింగ్ ఫాదర్స్ అన్నట్టు అంటారు కదా, అంటే ఈ దేశానికి ఎట్లయితే ఫౌండింగ్ ఫాదర్స్ ఉంటారో అట్లా దేశం యొక్క ఫిలాసఫీ వెనకాల కూడా కొంతమంది ఉంటారు అన్నమాట. సో వాళ్ళందరినీ స్టడీ చేయడం ఇస్ ది ఉద్దేశం ఆఫ్ ఆంథ్రోపాలజీ. హైలైట్ ఏంది అంటే ఆంథ్రోపాలజీ కూడా చిక్కు, ఐ మీన్ తెలియని కొన్ని కాన్సెప్ట్స్ మన దగ్గర వెళ్తా ఉండే అనమాట. ఒకటి, వన్ దట్ ఈస్ అసోసియేటెడ్ టు ఉపనిషత్స్. వాళ్ళు ఎంత చదివినా ఎంత చేసినా దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్. అండ్ కొత్త కొత్త కాన్సెప్ట్స్ వచ్చిన కొద్ది కొత్త కొత్త అంటే ఈ మోడర్న్ జనరేషన్ లో వచ్చే కొత్త సబ్జెక్ట్స్ కి లింక్ చేసుకోవడానికి స్కోప్ దొరుకుతా ఉంది. అది యాదృచ్ఛికమా లేకపోతే ఇస్ ఇట్ ఎ కోయిన్సిడెన్స్ ఆర్ దట్ ఈస్ హౌ దే హ్యావ్ రిటర్న్ అనేది మనకు తెలియదు. లైక్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, మన ఇండియన్ ఫిలాసఫీ ఎట్లాంటిది అంటే ఇట్స్ లైక్ ఎ బౌల్. అందులోపల నువ్వు పాలు పోసుకుంటావా, నీళ్లు పోసుకుంటావా, సాంబార్ పోసుకుంటావా అని ఇష్టం, బట్ ఆ బౌల్ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. వేరే ఫిలాసఫీస్ ఎట్లా అని అంటే ఇట్స్ నాట్ లైక్ ఎ బౌల్. ఎట్లా చెప్పాలి మీకు, అది ఒక సాంబార్ ప్లేట్ గిట్ల ఇందాక మాట్లాడుకున్నాం కదా, అట్లాంటి ఎంటిటీ అనమాట. సో దే ఆర్ డిపెండెంట్ ఆన్ సంథింగ్ ఎల్స్. మన దగ్గర ఇట్స్ లైక్ ఇట్స్ నాట్ డిరైవ్డ్. దీనికి మీకు మీరు అడగవచ్చు అట్లెట్లా అంటావు బాబు, ఇది నీకు ఒక ప్రైడ్ కదా, ప్రౌడ్ అట్లా ఇట్లా అంటే, కాదండి. మీరు హిస్టరీ చదివితే కృతయుగం లోపల ఒక యుద్ధం జరుగుతుంది. దేర్ ఇస్ దిస్ బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్. ఆ 10 కింగ్స్ అనేటి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర నుండి వెళ్లిపోయినరు. ఇది హిస్టారికల్ ఎవిడెంట్. అది మనకు మీరు డిఎన్ఎస్ గురించి చదువుతా ఉంటే కూడా ఉంటది అనమాట. సో మనం ఎక్కడి నుండి వచ్చినాం, ఎక్కడి నుండి పోవాలి, అదంతా ఇది మళ్ళా మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. బట్ అది కూడా బ్యూటిఫుల్ టాపిక్ అనమాట. అండ్ యా, యాజ్ ఐ సెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ అగైన్ అసోసియేటెడ్ టు ఆంథ్రోపాలజీ. అండ్ ఇప్పటికైతే ఇది ఆపేసి మనం పాటలలోకి వెళ్ళిపోదాం.

0: Yep. So, as we spoke about anthropology, and mana daggara in A level lopala knowledge vachindi anante, what kind of system or framework we built ante, you can understand human ఒక చిన్న అణు పరమాణు దగ్గర నుండి యావత్ బ్రహ్మాండాన్ని లింక్ చేయడానికి ఒక బ్యూటిఫుల్ థ్రెడ్ మనకు దొరికిందనమాట. ఆ థ్రెడ్డే ఈ తత్వమసి, ఇది నేను కాదు, మరి ఏంది నువ్వు అనేది, దట్స్ ది క్వశ్చన్. సో అది నువ్వు లైక్ ఇప్పుడు నేను కాన్సెప్చువల్ గా చెప్పడానికి చాలా ఈజీ, ఇది అది ఇది అది అని నేను విపరీతంగా చెప్పగలుగుతా, బట్ పాయింట్ ఏంటి అనంటే దాన్ని నేను ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్, దేర్ ఆర్ హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ హూ కుడ్ డూ దట్. ఒకటి శంకరాచార్యుల వారు, వేదవ్యాసుల వారు, మోడర్న్ జనరేషన్ లో చెప్పారంటే నడిచే దేవుడు చంద్రశేఖర పరమాచార్యుల వారు అండ్ రమణ మహర్షులు, వీళ్ళు మనకి ఇట్లా గైడ్ లైన్స్ లెక్క పెట్టారు. బట్ నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే కెన్ వి ఇంప్లిమెంటేటెడ్ ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్. అది సో ఇప్పుడు మనం అన్ని వదిలేసి సర్వసంగ మొత్తం పరిత్యజ్య అన్నట్టు అడవులలో పడలేం కాబట్టి మన వ్యావహారిక జీవితంలోనే దీన్ని ఎట్లా అప్లై చేయాలని చెప్పడం మన ఉద్దేశం అనమాట. దానికి కూడా మన వాళ్ళు లైక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ మీడియంస్ దే గేవ్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ మీడియం అంటే వెబ్సైట్ కాదు, లాట్ ఆఫ్ సొల్యూషన్స్ దే గేవ్. ఆ సొల్యూషన్స్ కొంచెం ఏర్కొచ్చి అక్కడిక్కడి నుండి తస్కరించి చెప్దామని ప్లాన్ అనమాట. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా రైట్ ఫ్రమ్ హ్యూమన్ సెల్స్ దగ్గర నుండి యూనివర్స్ అని, ఫస్ట్ నేను నా దగ్గర నుండే మొదలు పెడతా. సో నేను నా గురించి మాట్లాడుకోవాలి అంటే ఇట్స్ అబౌట్ మై బ్రెయిన్. సో నా మైండ్ ని నేను కంట్రోల్ చేసుకోవడం ఎట్లా, ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ డిఫికల్ట్ టాస్క్. ఇది ఎంత రీసెర్చ్ చేసినా దాని పేరు ఏమంటారు, సముద్రం గాని ఆకాశం గాని పైకి వెళ్ళగలుగుతున్నాం గాని మన బుర్రలు ఏం జరుగుతుందో, వాట్ ఈస్ కాసింగ్, వాట్ కాస్ అండ్ ఎఫెక్ట్ అంటారు కదా, అది తెలుసుకోవడం ఇంకా ఇంపాసిబుల్ అవుతా ఉంది. సో దీన్ని మనం మనోలు అంతర్ముఖం అని అంటుండే కదా తాతలు, సెయింట్స్ అందరూ. ఈ అంతర్ముఖత గురించి కూడా మనం ఈ పాట అయిపోయినాక నేర్చుకుందాం. అండ్ దట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ థింగ్ అన్నమాట.
1: వర్షం పడింది, వర్షం కూడా పడుద్ది.

0: సోయస్ ఇంకో చిన్న అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, దాని తర్వాత మనం లాస్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం. లైక్ హౌ వీ కెన్ కనెక్ట్ మల్టిపుల్ థింగ్స్.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: రేడియో సురభి, రేడియో సురభి, రేడియో సురభి 107.9 HD3 ఇస్ యువర్ ఛానల్. బిఎన్ఆర్జే బుక్ అన్ యాడ్,
1: జస్ట్ గెట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ రేడియో సురభి. రేడియో సురభి డాలస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్, ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
3: హలో డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
4: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: నేను ఏం ఉండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
1: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
6: అందరికీ నమస్కారం, నేను వాణి ఉప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
7: అవుతుంది బ్రో. యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ

0: Calibration knowledge though, you get best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: సో గైస్ వెల్కమ్ బ్యాక్. ఇక మనం లాస్ట్ సెగ్మెంట్ లో ఏం చేద్దామని అంటే ఈ తత్వమసి అనే కాన్సెప్ట్ లోపల హౌ అంటే ఇందాక చెప్పినా కదా దీన్ని మన మోడర్న్ లైఫ్ లోపల ఎట్లా అప్లై చేయొచ్చు దానికే మన వాళ్ళు ఒక లింక్ పెట్టిండ్రు. అంటే దిస్ ఐ టుక్ ఇట్ ఫ్రమ్ ఆంథ్రోపాలజీ కొన్ని పుస్తకాలలో తస్కరించి అండ్ ఆల్సో మన దానికి లింక్ చేస్తా ఉండే ఏ ఉపనిషత్ లోపల ఏం అది పెట్టిండ్రు ఏంది అని. సో హౌ ద చైన్ గోస్ లైక్ ఇస్ హ్యూమన్ బీయింగ్స్ అంటే మనుషులం దగ్గర నుండి ఒక కమ్యూనిటీ అది నువ్వు భాష విధంగానో రాష్ట్రం విధంగానో దేశం విధంగానో ఉంటది అదొక లెవెల్. దాని తర్వాత ఇంకొక లెవెల్ పైన ఏముంటది అని అంటే నీ దాని పేరు ఏమంటారు ఆన్సెస్టర్స్ మీ తాతలు మీ ముత్తాతలు వీళ్ళందరూ. దాని తర్వాత ఏముంటది అని అంటే ఈ ముత్తాత ఈ పితృణం అని అంటారు కదా దానిపైన దేవతలు ఉంటారు. ఈ దేవతల పైన ఈ దేవతల తలపైన నేచర్ గివి గవి అట్లా ఉంటాయి అన్నమాట. నేచర్ ఇన్ ద సెన్స్ లైక్ నాట్ జస్ట్ ద వన్ విచ్ వి సీ బట్ ఆల్సో యూనివర్స్ గిదంతా. దాని తర్వాత ఫైనల్ గా కాస్మోస్ అని ఉంటది అనమాట. ఇక కాస్మోస్ అంటే మీకు తెలుసు కదా మల్టీవర్స్ విష్ణు శివ ఇది అది అట్లా ఉంటది. అంటే ఇంకా పర్ఫెక్ట్ గా అర్థం కావాలంటే ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ కాస్మోస్ మీరు ఒక్కసారి పోయి మన ద్వీప వర్ణన చదవండి. ఇంకా ఇంకా ఇంకా డీప్ వెళ్ళాలి అని అంటే మీకు లలితోపాఖ్యానం అని సామవేదం గారు ఒక పుస్తకం రాసిండ్రు దాని గురించి చదవండి. మీకు ఎట్ ఏ టైమ్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ యూ వర్సెస్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ఎక్స్టర్నల్ వరల్డ్ ఈ రెండిటికి ఒక బ్రిడ్జ్ లాగా బిల్డ్ చేస్తారన్నమాట సామవేదం గారు. అంత బ్యూటిఫుల్ గా రాసిండ్రు చదవండి. అండ్ ఇప్పటికైతే ఒక పాట వినండి దాని తర్వాత మనం మళ్ళా మాట్లాడుకుందాం.

యప్ ఇందాక అనుకున్నట్టు ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ యు. దాన్నే మన వాళ్ళు ఏమంటారు అంటే సర్వం కల్విదం బ్రహ్మాసి. మీకు గణపతి ఉపనిషత్తు అని ఉంటది కదా, దాని లోపల ఇది ఉంటది, తొం భూమి రాపో నలో నిలో నభ అన్నట్టుండి దాని తర్వాత అన్ని నా లోపలే ఉంటది. ఎవ్రీథింగ్ విచ్ యూ సీ విత్ యువర్ ఐస్ అండ్ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ బాడీ ఇస్ కాల్డ్ బ్రహ్మన్. బ్రహ్మన్ అని అంటే మళ్ళీ కులం కాదు, ఇట్స్ అబౌట్ ద తత్వం ఆఫ్ గాడ్ ఇస్ కాల్డ్ బ్రాహ్మన్ అనమాట. సో ఇది అంటే వీఆర్ కంప్లీట్లీ అవే ఫ్రమ్ దీస్ కైండ్ ఆఫ్ టర్మ్స్. ఎందుకు అన్నానంటే మనం ఎప్పుడైనా డౌన్ గాంగనే వాట్ వి డూ ఈస్ వి ఈదర్ టెన్ టు ఏమంటారు గోళీలు మింగుతాం, లేకపోతే పోయి తాగుతాం తింటాం. వి డోంట్ గో టు థెరపీ అండ్ వి డోంట్ రీడ్ అవర్ స్క్రిప్చర్స్. సో నేను ఇప్పుడు థెరపీని తీసే స్క్రిప్చర్స్ అని అనట్లే, థెరపీ డెఫినెట్లీ తీసుకోవాలి, బట్ ఇన్ అడిషన్ టు దిస్ యూ హ్యావ్ టు రీడ్ యువర్ స్క్రిప్చర్స్. సో ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు ఫస్ట్ యూ రీడ్ సో దట్ యూ కెన్ హ్యావ్ అన్ ఆల్టర్ ఈగో హూ కుడ్ అడ్వైజ్ యూ. అంటే మీకు ఎట్లా చెప్పాలంటే డేవిడ్ ఫించర్ సినిమా ఒకటి ఉంటుంది కదా ఫైట్ క్లబ్, అట్లా. సో నువ్వు ఏమన్నా డౌన్ ఉన్నప్పుడు ఎవడు కాపాడుతాడు రా బ్రెయిన్ అంటే దేవుడా మేబీ, బట్ నీది నువ్వు మాత్రం పక్క కాపాడుకోగలవు అని చెప్పడమే ఇట్స్ ఎసెన్స్ ఆఫ్ దట్ మూవీ ఫైట్ క్లబ్. దాన్నే మన వాళ్ళు సర్వం కల్విదం బ్రహ్మాసి అదనమాట. ఇది ఒక్కసారి ఎప్పుడన్నా అంటే వెన్ యూ ఫీల్ డౌన్ ఆర్ వెన్ యూ ఫీల్ డిమోటివేటెడ్ ఒక్కసారి కలుసుకున్నావు అనుకో, అరే అమ్మ నా లోపల శక్తి ఉందిరా బయ్ అని ఇట్లా మోటివేట్ అయిపోయి ఇచ్చి పాడు చేయొచ్చనమాట. అది నెక్స్ట్ పాయింట్ వెళ్లే ముందు ఇంకో పాట వినేసి వచ్చేద్దాం.

సో ఇప్పుడు మనం కొన్ని అడ్వర్టైజ్మెంట్లు చూద్దాం, దాని తర్వాత మళ్ళా కంటిన్యూ చేద్దాం. మీరు ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడుకున్న ముచ్చట్లన్నీ మళ్ళా వినాలనుకుంటే యూ కెన్ డౌన్లోడ్ ది రేడియో సురభి యాప్ ఓన్లీ ఆన్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్, అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో ఆడవడం మేమున్నాం, అండ్ యూట్యూబ్ లో కూడా అది ఉంటుంది. సో అన్నిటినీ డౌన్లోడ్ చేసుకుని అన్నిట్లో ఫాలో అయిపోండి, మనం మళ్ళా అక్కడ సోషల్ మీడియాలో కూడా కలుసుకోవచ్చు. అండ్ ఒకవేళ ధీరజ్ గారి మాటలు విని కొంచెం తినాలి బోరగొడుతుంది అని అనుకుంటే యూ కెన్ గో టు ఏ టు బి, అక్కడ వెజ్ ఐటమ్స్ మస్తు ఉంటాయి, ఇన్స్టెంట్ మిక్సర్స్, పౌడర్స్, మసాలాస్, పేస్ట్స్, పికిల్స్, ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు ట్యాంగీ గోంగూర రైస్, ఇవన్నీ అబ్సల్యూట్ టేస్టీ ఉంటుంది. అండ్ విజిట్ a2bTexas.com ఆర్ కాల్ 2148722345. లొకేషన్స్ ఏడేడు ఉన్నాయనంటే ఫ్రిస్కో ఇంకా లిటిల్ ఎల్మ్ లో. అండ్ ఇండియా టుడేస్ హ్యాపీ ఆర్ ఈస్ హియర్, అన్వైండ్ విత్ డెలీషియస్ బార్ బైట్స్, రిఫ్రెషింగ్ డ్రాఫ్ట్ బియర్స్ అండ్ ద పర్ఫెక్ట్ ఈవినింగ్ అట్మాస్ఫియర్ ఎట్ ఇండియా టుడే సౌత్ లేక్. ఎవ్రీడే ఫ్రమ్ 4 PM to 7 PM బార్ స్నాక్స్ ఎట్ జస్ట్ $1 అండ్ డ్రాఫ్ట్ బియర్స్ ఓన్లీ 2.99. అమ్మ జీవితం. Great bites, cold drafts, happy evenings. India Today, 151 North Nolan Drive, South Lake. Dallas Miles Dental and Orthodontics. Great news for Dallas Miles Dental and Orthodontics. Deep cleaning pie, $200 off. Clean teeth, healthy gums koraku and confident smiles. Anni okay sir vastayi, meer atla clean cheskunte. Hari, limited time only. Appointment kosam call cheyalsina number 972-484-5400 or visit Dallas Miles Dental and Orthodontics on 3234 Forest Lane, Dallas. India Bazaar. Join India Bazaar Fort Worth Grand Opening celebrations from August 7th to 9th and experience three exciting days packed with unbeatable shopping, amazing prices, delicious treats and fun for the whole family. Raffle prizes including an iPhone, iPad and TVs. First 5 customers spending $150 each day receive a free 10 gram silver coin. Raffle entry on purchase of 200 or more, free face painting and mehendi, fresh sugar cane juice and coconut drinks, special gifts and giveaways throughout the weekend. Happening August 7th, 8th and 9th, 2026 at India Bazaar, Fort Worth, 5152 Quadrant Way, Fort Worth, Texas. Maitri's Restaurant. Authentic Indian flavors kosam, head to Maitri's Indian Cuisine. Hilltop location, amazing views, spacious patio, eating friends, family to chillavani ki manchi jaga adi. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ టైమ్ లో బఫే చేయడానికి, ఈవినింగ్ స్నాక్స్ అండ్ కాఫీ అండ్ ఛాయ్ తో పాటు మస్తు ఉంటది. ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ. ఇంతే కాదు, మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ ఇట్లాంటివి ఏమున్నా కూడా దే ఆఫర్ ది బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంకెట్ సర్వీస్ ఇన్ టౌన్. సో ఎందుకు వెయిట్ చేస్తున్నారు బై, జల్దీ ఓన్లీ మైత్రీస్ ఇండియన్ క్యూజీన్, నౌ సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. గది కొంచెం లెంత్ ఎక్కువైంది కదా, మనం ఒక పాట వినేసి వచ్చేద్దాం.

అదే ఇందాక మనం అది మాట్లాడుకున్నాక నాకు అనిపించింది ఏంటి అని అంటే అడ్వర్టైజ్మెంట్ కాదు, నేను అనేది ఇందాక పృథ్వీ వ్యాపస్థ తేజో వాయు ఆకాశ అతను అన్నా కదా. సో లైక్ మీరు గణపతి ఉపనిషత్ తీసుకున్నా, రుద్రం తీసుకున్నా, మంత్రపుష్పం తీసుకున్నా, దుర్గా సూక్తం తీసుకున్నా, ఆర్ పురుష సూక్తం తీసుకున్నా, ఇవి ఏం తీసుకున్నా ఒక పాయింట్ కామన్ ఉంటుంది భయ్. ఏంది అని అంటే నో మ్యాటర్ వాట్ నేను నీ చుట్టే నీ గాలిలుంటా, నీళ్ళల్లుంటా, ఆకాశంలుంటా, నీలో ఉంటా, నీ హృదయంలుంటా, నీ చుట్టుపక్కల ఉన్న జంతువులల్లుంటా, అన్నిట్లలో ఉంటా నేనే అన్నట్టు అంటా ఉంటారు. ఏ దేవుడైనా నువ్వు ఎవరన్నా బిలీవ్ చేయి అని అంటా ఉంటారు. అంటే నీకు చెప్పడానికి ఆయన ఆమ్నిపోటెంట్, ఐ మీన్ ఆమ్నిపోటెన్స్ ఆమ్నిప్రెజెన్స్ అన్నట్టు అనిపిస్తారు. కానీ నీకు ఇఫ్ యూ గో ఎ బిట్ డీపర్ ఇన్ యువర్ మైండ్, ఇట్స్ లైక్ నీకు ప్రతి దానికి ఒక సపోర్ట్ కావాలి. ఎట్లా అంటే నువ్వు అమ్మ కడుపు నుండి బయటకు వచ్చినప్పుడు ఎట్లా అయితే అమ్మ కోసం వెతుకుతావో, ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు నువ్వు దేవుని కొరకు వెతుకుతూ ఉంటావు. అది లైక్ దట్స్ లైక్ ది బేసిక్ థింగ్. లేకపోతే నీకు ఎప్పుడు ఈ యాజిటేషన్ ఉంటుంది మైండ్ లో, ఏదో చేయాలి, ఏదో కావాలి, ఏదో కావాలి అని. ఆ యాజిటేషన్ ఓ నీకు ఎవడు హెల్ప్ చేస్తాడు అని అంటే అదే మళ్ళా నేనే దేవుణ్ణి అన్నట్టు దేవుడు నీకు మధ్య మధ్యలో హింట్స్ ఇస్తా ఉంటాడు అన్నమాట. సో దట్స్ ద అండ్ హౌ హీ కనెక్ట్స్ టు యూ, ఇస్ ఇట్ విత్ యువర్ కమ్యూనిటీ, ఇట్స్ విత్ యువర్ నేచర్, ఇట్స్ విత్ యువర్ థాట్స్, ఇట్స్ విత్ ద థింగ్స్ అరౌండ్ యూ కదనమాట. అది మనోళ్ళు ఈ ఉపనిషత్ ద్వారా మనకు చెప్పిండ్రు, ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మన్, సర్వం కల్విదం బ్రహ్మ గది. సో గైస్ ఒకవేళ టైం కుదరకపోతే దిస్ ఈస్ మై లాస్ట్ సాంగ్, అండ్ యాజ్ ఐ ఆల్వేస్ సే, నాహం కర్త హరికర్త.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేశ కాలమాన పరిస్థితులు ప్రకృతి దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి బట్ వి మూవ్డ్ ఆన్ స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్ ఇట్ ఈస్ ద ఫ్యూచర్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Istinamma vayanam, putzukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు మీకు వాయనం ఇవ్వడానికి మీ వాయనం పుచ్చుకోవడానికి బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్ ఇంటింటా సురభి మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiki పంపించండి ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి. 107.9 FM HD3.

0: ఐఎమ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padniche vidhanam ivanni kuda todavtai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Palemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech Inc. is your calling for farming. Palemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
1: Kavintalaki, Kerintalaki. Kera Fadras, Radio Surabhi.
0: Radio Surabhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo telugunestam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Andarki namaskaram. Nenu Vani Muppula. Mee Abhimana Sinni Pramukhala Jeevita Visheshalu, Vari Sinni Prasthananloni, Aasaktikaramaina Kathalu, Madhuramaina Patalato, Vani from Bangalore Karyakramamto, Mee Munduku Vastanu, Prati Guruvaram, Central Standard Time Prakaram, Udayam 10 Gantala Nundi, Madhyahnam 1 Ganta Varaku. Only on Radio Surabhi 107.9 FM HD3. America lo telugunestam sounds like home.
4: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
5: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
3: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
6: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
7: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
6: హాయ్, నేను మీ తేజ సజ్జ.
7: టు లిసన్ టు రేడియో సురభి
6: 107.9 HD3.
3: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
6: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
2: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాలా.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

వ్యత్యాసం అంటే ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించినానా? నువ్వు మోసం చేస్తావని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఇప్పటి నుంచి?
0: ఇప్పటి నుంచి నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకేం చెప్పనే లేదు.
1: జూలియట్
0: రిటర్న్ గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా.
1: జీవితం అనుకున్నా చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
2: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
3: హాయ్, నేను మీ తేజ సజ్జ.
4: టు లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3,
2: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettindi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meeku andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee. Your business, your future starting today.
5: Istinamma vayanam puchukunti vayanam ee shravana masallo mee radio surbhi meeku andistundi kotta sambaralu maa surbhi lakshmulu mee intiki raavalanukuntunnaru meeku vayanam ivvadaniki mee vayanam puchukodaniki but with a different twist intinta surbhi mee mee intiki raavalani meer anukunte mee aahvananni tinyurl.com/surabhilakshmi ki pampinchandi or email to admin@radiosurabhi.com

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ షీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ స్పోర్టీ.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్. మీ నేస్తం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Andariki namaskaram. Nenu Vani Muppula. Mee Abhimana Sini Pramukhala Jeevita Visheshalu. వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణిజ్యం బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
6: Yes sir.
5: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
6: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
5: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజులాస్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
8: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
9: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
10: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ .com or కాల్ నందా G3 at 919-491-4514.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3. బ్యూటిఫుల్ స్మైల్.

0: calibration knowledge, though, make a best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514. Tisthinamma vayanam, putzukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సిరువి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సిరువి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సిరభి, మేము మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/SurabhiLakshmi పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
1: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
0: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
2: రేడియో సురభి సివిక్ సిగ్నల్ హెల్ప్ ఇస్ హియర్ ఇన్ టెక్సాస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సాస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ షేలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 HD3.
4: Andariki namaskaram. Nenu Mani Muppula. Mee Abhimana Sini Pramukhala Jeevita Visheshalu. Vari Sini Prasthananloni. ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో మార్నింగ్ ఫ్రమ్ బ్యాంక్వర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
6: Yes sir.
5: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
6: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాళీ అండ్ క్యాటరింగ్.
5: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజులాస్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
8: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani pandiche vidhanam, ivanni kuda todavtai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Mallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Mallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
9: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi.
10: Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
11: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatan daggar nunchi acoustic wall setup varku

0: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీడియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సంఘం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఆయన రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ వి నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
3: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: fellas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Tatra khalu imani ashtau ahara vidhi visesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padni విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. వల్లెమరి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ .com ఆర్ కాల్ 848-244-0213.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
6: ఇంకా ఏంటి తీసుకో?
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
3: Ski, tiring workout ski, workatil solution. Radio Surabhi, Americano Telugu Restam.
1: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: ఐఎన్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో స్తంభం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514. అమెరికా చిన్నప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRIPage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ IndiaBazaarFranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎన్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునిస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్
1: శ్రీకృష్ణ.
2: శ్రీనివాస్
3: అవసరాలా.
4: రేడియో సురభి 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padtunara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-860-8000.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: ఐఎమ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, mundiga thoduga Radio Surabhi, America lo telugu chestam.
4: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. పల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
7: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
8: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
9: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
11: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
12: నేను మీ ఆర్జే భార్గవి.
13: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
14: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
15: దిస్ ఇస్ కోటి.
16: దిస్ ఇస్ హరిశంకర్.
17: కీప్ లిజనింగ్, మీ నేస్తాం.
18: రేడియో సురభి.
19: రేడియో సురభి.
20: రేడియో సురభి.
21: రేడియో సురభి.
22: రేడియో సురభి.
23: 107.9 FM HD3.

0: అలా బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐ యామ్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవ్వాలి.

0: calibration knowledge though, nick best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Soho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosam aina, weekly newsletters kosam aina. Full visibility guaranteed with

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిజనింగ్, వి నేస్తాం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: ఐఎమ్ రాంగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

వాసు అంటే ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించినాను. మోసం చేస్తావు తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఇప్పటి నుంచి?
0: ఇప్పటి నుంచి నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకనే చెప్పనే లేదు.
1: జూలియట్
0: రిటర్న్ గిఫ్ట్.

0: fellas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Hera, yeah.
5: Hi, enemy RC Patnaik. America lo mottamodi 24/7 radio. Radio Surabhi ani. Kotta frequency tosnaru. Ade 107.9 FM HD3. Mi andaru ee frequency tune chesukoni.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
6: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
7: ఇంకా వెయిట్ చేస్తావు ఏంటి? ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
9: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI page.com or contact Gopal Ponnangi at 214-868-7538.
10: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యూ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
11: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

0: skills, calibration, knowledge to meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
2: నేను మీ ఆర్జే భార్గవి.
3: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
4: నేను మీ శ్రీనివాస్ అవసరాలా.
5: దిస్ ఇస్ కోటి.
6: దిస్ ఇస్ హరిశంకర్.
7: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
0: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.

0: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సైనమా.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునిస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మిలియన్ ఆదిత్య.
2: నేను మీ నాగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi.
0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
8: Yes sir.
7: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tally. Option C, tally only. And option D, chat, tally and catering.
8: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tally and catering.
7: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the tallies are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
9: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
10: Go! నేను మీ చంద్రబోస్ని. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
11: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
12: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
11: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పనీర్ టిక్కా విత్ చమీ కబాబ్ పరోటా.
12: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
11: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ

0: be in your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A2B Adyar Anand Bhavan's Weekend Breakfast Buffet. Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dine-in, takeaway or full-service catering.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: Koti rupayala kosam mee aakhari prasna. Ready?
8: Yes sir.
7: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
8: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
7: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
9: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
10: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
11: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
12: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
13: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
12: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏటు బిఎక్స్ యూడో స్పెషల్ థాలి, బిసి వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా.
13: ఏంది బ్రో గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
12: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
0: అడయార్ ఆనంద్ భవన్ ఏటుబి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏటుబి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏటుబి టెక్సస్.com. పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com.

0: nature. VVF Agtech Inc. is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
2: Yes, sir.
1: Rajuraj Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chaat, thali and catering.
1: You're absolutely right. Rajuraj Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. Also offer catering because their food is so irresistible.
3: Visit Rajuraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ హంకీ పనీర్ టిక్కా విత్ చమిక పరాటా.
7: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరెప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్.com. పర్ఫెక్ట్ ఫర్ డైనింగ్, టేక్అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
0: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
9: Radio Surabhi.
5: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
10: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
11: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. పల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
2: Yes, sir.
1: Rajuraj Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chaat, thali and catering.
1: You're absolutely right. Rajuraj Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. Also offer catering because their food is so irresistible.
3: Visit Rajuraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ హంకీ పనీర్ టిక్కా విత్ చమిక పరాటా.
7: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరెప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
6: ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com. perfect for dine-in, takeaway or full service catering.
0: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
9: Radio Surabhi.
0: Radio Surabhi.

0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Koti rupayala kosam mee aakhari prasna. Ready?
5: Yes sir.
4: Rajuraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
5: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
4: You're absolutely right. Rajuraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli ravalanipisthe. They also offer catering because their food is so irresistible.
6: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
8: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
9: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
10: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
9: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, అన్ని దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, చమిక పరోటా.
10: ఏంది బ్రో అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
9: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
11: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
9: ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine-in, takeaway or full service catering.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
12: Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ.
1: VFAC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Koti rupayal kosam mee aakhari prashna. Ready?
12: Yes sir.
4: Rajulas Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
5: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chaat, thali and catering.
4: You're absolutely right. Rajulas Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipistundi. They also offer catering because their food is so irresistible.
6: Visit Rajulas Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: నేను మీ చంద్రబోసుని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
8: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
10: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలీ, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, పిచ్చామి కవా పరాటా.
10: ఏంది బ్రో, అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి. చెప్పమంటారా, మీరెప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
11: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సాస్.కామ్. పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
13: Radio Surabhi.
8: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. పల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Koti rupayal kosam mee aakhari prashna. Ready?
12: Yes sir.
4: Rajulas Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
5: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chaat, thali and catering.
4: You're absolutely right. Rajulas Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipistundi. They also offer catering because their food is so irresistible.
6: Visit Rajulas Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: నేను మీ చంద్రబోసుని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
8: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
10: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలీ, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, పిచ్చామి కవా పరాటా.
10: ఏంది బ్రో, అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి. చెప్పమంటారా, మీరెప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
11: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సాస్.కామ్. పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
13: Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ for farming. Palembari Farms. Visit bvfagtech.com or call 848-244-0213.
12: Koti rupayala kosam mee akhari prashna. Ready?
13: Yes sir.
12: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
5: Sir, ee maatram teliyakunda Dallas ela untam. It's chaat, thali and catering.
12: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable టేస్ట్. ఎంతంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
7: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
8: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
10: భయా, ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, అంకీ పన్నీర్ టిక్కా, విచ్ అమీకా పరోటా.
10: ఎందు రోగ అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరెప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
11: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి. యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్.com. పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
1: Hello Dallas, you are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
0: Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్
1: calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
13: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
14: Yes sir.
13: Rajula's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
14: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, tali and catering.
13: You're absolutely right. Rajula's Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
6: Visit Rajula's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి.

0: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. ఆబ్వియస్లీ ఈ దోశ, మీ దోడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్మిల్ బా, చీజ్ దోశ, పనీర్ దోశ, అంచిలి గార్లిక్ లోటస్ అండ్ ఆమ్కి పనీర్ టిక్కా విత్ చమికా పరోటా.
3: ఏంది బ్రో గని చెప్పినో, స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com, perfect for dine-in, takeaway or full service catering.
4: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi.
7: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
4: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
8: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేరు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
9: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
10: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
11: Koti rupayal kosam mee aakhari prashna. Ready?
12: Yes sir.
11: Rajraj Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
13: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat, thali and catering.
11: You're absolutely right. Rajraj Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices. Unforgettable taste. Yantante, Malu.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gat 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరాటా కూడా.
5: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A to B, texas.com. Perfect for dine-in, takeaway, or full-service catering.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: తెలుగు రేడియో స్టేషన్ ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రేడియా. ఎస్ సార్. రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
1: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దే ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ బానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
4: కవింతలకి కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: Chappan sir, what you'd like to order?
7: Baya, in the specials me lagra?
6: Actually, there are many. Hotly, ee dosa, medu vada, edu bhi exceeded special thali, bisi bhai lava, cheese dosa, paneer dosa, hum chili, garlic, lotus, ham, amke paneer tikka, vichami kava, parota.
7: Haan, endu bro, ganni yappi nao, nain specials matra mai adina.
6: Inga onne, chappan tara, meer eppadena authentic vegetarian, jain or vegan food crave chest narante,
8: Adiyar Anand Bhavan A2B, your vegetarian restaurant
6: is your go-to place, freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome.
8: Treat yourself to A2B Adiyar Anand Bhavan's Weekend Breakfast Buffet.
6: Fresh, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
9: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క ప్లేస్ లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే how convenient కదా?
10: Say hello to NRI page. మన Indians కి the digital marketing platform. Indian community కి full-on information hub. మీ business Indian audience కి reach అవ్వాలన్నా social media promotions కోసమైనా weekly newsletters kosamaina full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
11: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Istinamma vayanam puchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ హ్యాండిల్.

ఎస్ గుడ్ మార్నింగ్ దేవ్ ధనత్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. మరి ఈ టైంలో ఒక మోస్ట్ ఎక్సైటింగ్ విషయం షేర్ చేసుకోవడం నేను వచ్చేస్తాను. ఇదేంటి అని అంటే హ్యాపీనెస్ ఇస్ ఎ చాయిస్ అంట. తెలీదే కాదండి, ఆంగ్లంలో నేను మాట్లాడలేదు, మీకు తెలియదు నేను చెప్పట్లేదు. అంటే కొన్నిసార్లు మనం ఎంత క్యారీ అవే అయిపోతాం అంటే థింగ్స్ తో, అది ఇది కూడా ఇంపార్టెంట్ రా అన్న విషయం మర్చిపోతుంటాం. ఎస్ దట్స్ వాట్ విల్ హ్యాపెన్ మోస్ట్ ఆఫ్ టైమ్స్. సో అందుకే నేనేమంటానంటే ఇప్పుడు చాలా మటుకు మనకు తెలిసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉండదు. ఓకే, సో ఇన్ఫాక్ట్ నేను మొన్న మార్నింగ్ ఫోన్ చేస్తున్నప్పుడు సఫరింగ్ ఈజ్ ఆల్ సఫరింగ్ అంటిల్ ద మూమెంట్ యూ యాక్సెప్ట్ ఇట్. అంటే ఇప్పుడు జీవితంలో విషయానికి సంబంధించి చాలా పంచాయతీలు మనం ఫేస్ చేస్తూ ఉంటే ఒకసారి ఇంతే ఆ సిచ్యువేషన్ ఇప్పుడు దూరంలోకి ఇట్లాగే ఉంటుంది అని యాక్సెప్ట్ చేసిన మూమెంట్ నుంచి మనకు పెయిన్ ఉండదు. కానీ ఆ ముందు దాకా అరే ఎందుకు ఎందుకు ఎందుకు ఎందుకు అనే డినైల్ ఉన్నంత వరకు పంచాయతీలోనే ఉంటాం అని అన్నారు పెద్ద. సో జస్ట్ లైక్ దట్ ఆ యాక్సెప్టెన్స్ కూడా మనకి సఫరింగ్ నుంచి ఎండ్ చేసినట్టు, అలాగే హ్యాపీనెస్ ని కూడా అట్లనే ఒక చాయిస్ లో తీసుకుంటే ఎలా ఉంటుంది మనకు తెలుసు. ఇప్పుడు వాట్ ఎవర్ గోల్స్ మనం అనుకున్నా దాని టైం పడుతుంది మనకు తెలుసు. లేదా ఫలానా వాడు ఒక చోట యూనో స్క్రోప్ చేస్తే దాన్ని ఇమీడియట్ గా ఫిక్స్ చేయాలని తెలుసు, దానికి టైం పడుతుంది తెలుసు, ఎంత చెప్పినా అవుట్పుట్ మనకి సింగిల్ గా ఉండడం తెలుసు. ఇలా కొన్ని విషయాలు ఆటోమేటిక్ గా అలాగే అబ్బో అని కూడా తెలుసు కదా. సో మరి అవన్నీ అబ్బో అని తెలిసినప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయాలా లేదా అది నేను. సో ఆన్ దాట్ నోట్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ దాట్ ఈ రోజు మార్నింగ్ లైట్ గా కొద్దిగా మీకు తెలిసినా కూడా గుర్తు చేసిన విషయం అంటే హ్యాపీనెస్ ఇస్ అ చాయిస్. మరి హ్యాపీనెస్ మీకు ఎప్పుడు కావాలంటే ఏం చేయాలి, రేడియో సర్వీ వినాలి. అలా సటిల్గా సెగ్వే చేస్తాను. సో రేడియో సర్వీ సౌండ్స్ లైక్ హోమ్. ఎంత హోమ్ అంటే ఇప్పుడు ఒక పాట వస్తుంది అంత హోమ్ అన్నమాట. అబ్బా ఏ పాట అది అందమా, పాట విన్న వెంటనే మీకు హోమ్లీ ఫీలింగ్ రాకపోతే పేరు మార్చుకుంటారు.

అంత మంచి పాట విన్నాం కొత్త పొద్దుని. ఇందాక కాసం మీద పన్నో మరి రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్ హోమ్ ఫీలింగ్ ఇప్పిస్తా అని చెప్పాను కదా, అది మ్యాటర్. దే ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.93 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. మరి ఈ టైంలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం మనం డిస్కస్ చేయాలి అని అంటే, సో ఇందాక నేను ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాను అనమాట. ఏంటంటే ఇప్పుడు ఫారెన్ లో ఇల్లు కొనడం లేదా ఇంటి హౌస్ వార్మింగ్ చేయడం అనేది ఒక ఒక రకమైన థింగ్, కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి హౌస్ షిఫ్టింగ్స్ అనేవి జరుగుతుంది సార్, అది వేరే లెవెల్ థింగ్ అని చెప్పి రీసెంట్ గా తెలుసుకున్నాను అనమాట. ఓకే, మా ఫ్రెండ్ ఒకడు ఆడు జర్నీలు చదువుతున్నాడు అనమాట. ఆడ జర్నీలో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి రూమ్ మారడానికి ట్రాలీలు పెట్టుకుని బ్యాగులు పెట్టుకుని ఇలా పక్క ఫుట్పాత్ రోడ్లు ఉంటాయి కదా, ఆ ఫుట్పాత్ రోడ్ మీద పరిగెడుతున్నాడు లిటరలీ. అండ్ వాడు ఒక్కడే అని అనుకుంటే వాడితో పాటు ఒక 10 మంది 15 మంది అట్లా నడుస్తారు. ఐ వాజ్ లైక్ ఏం జరుగుతుంది దానికి ఇక్కడ, అది అలా ఉంటుంది సార్, మీకేం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ రావడానికి ప్రతిసారి పెద్ద కారు ఉండదు, హౌస్ షిట్టింగ్ అంత ఈజీగా ఉండదు, సో ఉన్న వాటిలో ప్యాక్ చేసుకుని దాని తగ్గట్టుగా నడుచుకుంటూ కొన్నిసార్లు తీసుకెళ్లిపోవాల్సి వస్తుంది. సో దట్ బ్రింగ్స్ మై క్వశ్చన్, పాపం కొత్తగా యూఎస్ షిఫ్ట్ అయ్యి మాస్టర్స్ చేద్దాం వచ్చిన పిల్లలకి కార్లు ఎన్ని ఉంటే ఉంటుంది, బట్ ప్రాపర్ రూమ్మేట్ దొరకడం ఎంత పంచాయతీ, ఆ ప్రాపర్ రూమ్మేట్ దొరికిన తర్వాత ఒకవేళ సడన్ గా ఓనర్ వచ్చి లేదమ్మా ఇక్కడ కాదు వేరే చోట హౌస్ షిఫ్ట్ అవడం అంటే ఎంత పెద్ద పంచాయతీ. సో ఫారెన్ లో ఉంటున్నాం అనేది కాదు, అక్కడ ఆ ఉండడానికి చేయాల్సిన మినిమం బేసిక్ రిక్వైర్మెంట్స్ కూడా కొన్నిసార్లు ప్రాబ్లమేటిక్ కీపింగ్, ఆ విషయం నువ్వు గమనించాలి అవినాష్ అని మా ఫ్రెండ్ చెప్పారు అనమాట. సో ఆన్ దాట్ నోట్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ, టెల్ మీ వెన్ వాజ్ ద లాస్ట్ టైం ఈ హౌస్ షిఫ్టింగ్ విషయంలో అప్పో మామూలు పంచాయతీ అవ్వలేదు వేరే లెవెల్, నీ ఊహలకి అందదు అవి ఆ రేంజ్ లో ఉంటుందంటారు. మరి నాలో ఊహల్ని నేను ఇప్పుడు ప్రశ్నిస్తాను, బట్ మీరు మాత్రం కాల్ చేయండి 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఇంకొక అచ్చ తెలుగు పాట చెప్పాగా రేడియో సర్బి సౌండ్స్ లైక్ హోమ్, మీరు కాల్ చేయనమ్మా 9726361966.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
3: Sure.
0: How many people are we expecting? 5K anukuntunna. But koncham mood baagunte inka ekkuva avachu.
3: Idi office party ya leka jatra?
0: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full-blown kitchen on wheels for on-site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
4: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
5: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
4: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి

0: checkups తో పాటు deep cleaning, crowns, bridges, extractions, Invisalign implants and many more dental care facilities for you and your family. Accepting most dental insurances. Insurance లేకపోయినా పర్వాలేదు. They have affordable prices and flexible payment plans. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
1: కవింతలకి కేరింతలకి కేర్ ఆఫ్ అడ్రస్ రేడియో సిరభి.
2: రేడియో సిరభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగునేస్తాం.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకేమొచ్చిన ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవడానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: Yes sir. Rajulas Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
8: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat, thali and catering.
7: You're absolutely right. Rajulas Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
9: Visit Rajulas Kitchen in Irving, East Plano and Eldorado for more information. Visit rkusa.com.
10: అగుంతవర్ది నాదే నాదే నాదే నాదే దనాదన అవినాష్ తో డిఓడబ్ల్యూ మార్నింగ్ ఫైవ్స్ ఉన్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. సో పొద్దు పొద్దునే కాసేపు క్లయింట్స్ కూడా కలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఇంపార్టెంట్ విషయాలు అన్ని అన్ని ఎట్లా అయితే కన్సర్నింగ్ ఓ, ఇది కూడా చాలా కన్సర్న్. సో ఇండియా టుడేస్ హ్యాపీ అవర్ ఇక్కడుంది. సో ఈవినింగ్ అయ్యేటప్పటికి డెలిషియస్ బార్ బైట్స్ గానీ, రిఫ్రెషింగ్ డ్రాఫ్ట్ బియర్స్ గానీ అండ్ పర్ఫెక్ట్ ఈవినింగ్ అట్మాస్ఫియర్ గానీ ఎక్కడుంది? ఆ సౌత్ లేక్ ఉంది కదా, ఆ సౌత్ లేక్ లోనే ఇండియా టుడేలో ఉంది. సో ఎవ్రీడే ఫ్రమ్ 4 PM టు 7 PM బార్ స్నాక్స్ అట్ జస్ట్ $1 అండ్ డ్రాఫ్ట్ బియర్స్ అట్ $2.99 అంట. గ్రేట్ బైట్స్, కోల్డ్ డ్రాఫ్ట్స్, హ్యాపీ యూనిట్స్ అంటున్నారు. సో ఎక్కడ అంటే ఇండియా టుడే 151 నార్త్ నోలెన్ డ్రైవ్, సౌత్ లేక్. మళ్ళీ చెప్తాను కాన్ఫిడెంట్ గా, ఇప్పుడు నేర్చుకుంటాం కాబట్టి. ఇండియా టుడే 151 నార్త్ నోలెన్ డ్రైవ్, సౌత్ లేక్. పర్ఫెక్ట్, ఆ చెప్తాను. అది సంగతి ఎవరు చెప్పకపోయినా నేను చెప్పుకుంటాను. అది విషయం ప్రస్తుతానికి అయితే మాత్రం ఇండియా టుడే సంబంధించి అప్డేట్. అది పొద్దు పొద్దున ఇన్ఫర్మేషన్ ఇస్తావు అవి అంటే అంటే సాయంత్రానికి పనికొస్తుంది కదా ఇచ్చానండి. అంతే కదా, పొద్దు మీరు వెళ్తున్నాడు కదా సాయంత్రం గుర్తుంటుంది. నేను వైల్ ఇంకొక పాట మీకోసం రెడీ చేసా, బ్యూటిఫుల్ మెలడీ కమింగ్ అప్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. పొద్దు పొద్దునే నిజంగా ఇంట్లో ఇలాంటి గాలులు వస్తే ఎంత బాగుంటుందో సార్, గంధపు గాలి అంటారు. కానీ హీరో గారు ఏమంటారంటే ఏమి చేయమందులే అని అంటారు. పాట ఎంతమంది గెస్ట్ చేశారు తెలుగు అని, బ్యూటిఫుల్ ట్రాక్ కమింగ్ ఫ్రమ్ ద మూవీ ప్రియరాలు పిలిచి.
11: తట్టుకోమంటే

ఏమి చేయమందువే దే దరాదన అవినాష్ తో డిఎండబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. అండ్ ఇట్స్ ద టైమ్ ఆఫ్ ద డే పొద్దుపొద్దునే కేవలం ఏదో డిఓడబ్ల్యూ మార్నింగ్స్ లో జస్ట్ దే ధనాదన అనేయడం కాకుండా తెలుగు పదాలు తెలుసుకుంటున్నాం. ఆ తెలుగు పదాల్ని ఇంగ్లీష్ లో ఏమంటామో కూడా తెలుసుకుంటున్నాం. ఇన్ఫాక్ట్ నేను చెప్పట్లే, మీరే చెప్పేస్తున్నా. సో ప్రతిరోజు మన ఫన్ గేమ్ యాక్టివిటీ లాగా మీరు ఎంపీ చేస్తున్నాం అండ్ దానికి మీరు ఆన్సర్ చెప్తున్నారు, అర్థం

సూపర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే ఈ రోజే కొత్తగా ట్యూన్ అవుతున్న వాళ్ళకి నేను ఫస్ట్ రోజు ఏమడిగానంటే నిసి వర్ణం శ్రోతకం అంటే ఏంటి అని అడిగాను. నిసి వర్ణం ఉదకం, నిసి వర్ణం శ్రోతకం అంటే ఏంటి అని అడిగితే నల్ల కాఫీ అండి అని కొంతమంది గెస్ట్ చేశారు. ఇంకొంతమంది నెక్స్ట్ డే నేను తేనీరు అంటే ఏంటి అని అడిగాను, అది తే ఆకులతో చేస్తారు కాబట్టి ఛాయ్ అని చెప్పారు. అలాగా ఇప్పుడు ఈ రోజు ఒక తెలుగు పదం చెప్తున్నాను, దాని ఇంగ్లీష్ లో ఏమంటారో మీరు గెస్ట్ చేయండి. ఓకే, రెడీ చా, గట్టిగా రెడీ కదా. సో ఇప్పుడు నేను అడిగే వర్డ్ ఏంటంటే మస్తిష్కం. మస్తిష్కం అంటే ఏంటి? ఇది బాడీలో ఒక పార్ట్ అని మాత్రం చెప్పగలను, అంతకుమించి ఎక్స్ట్రా డీటెయిల్స్ చెప్పలేను. కానీ మస్తిష్కం అంటే ఏంటో గెస్ట్ చేయండి. ఓకే, ఆ వర్డ్ మీనింగ్. 972-636-1966 ఇస్ మై కాలింగ్ నెంబర్. I'm waiting for you only on Radio Surabhi 107.9 HD3 Dallas, number one radio station and the OG Telugu radio station of Dallas. Sporty boys, call me. Actually, girls could have.

Yes, we are back with another Avinash Todi of the Morning Bites and Kharwani on Radio Surabhi 107.9 is the great Dallas number one radio station and the OG Telugu radio station of Dallas and Kharu. But it is now the most important issue in the recent I am talking to a friend who recently came to Dallas. Okay? So, ఒకడు వాడు చాలా ఒక 10 ఇయర్స్ నుంచి ఉన్నాడు, ఇంకొకడు వాడిని చూడటం కోసం వెళ్ళాడన్నమాట. వెళ్తే అరే ఈ ఎండలేంటరావు బాబు పక్కనేమో విజయవాడకి తక్కువగా హైదరాబాద్ కి ఎక్కువగా ఉన్నాయి, ఏదో ప్రశాంతంగా నా మాన నేను మాడిపోయిన మసాలా దోశ తిందాం, ఇంకొక 10 రోజులు ఉందాం ప్రశాంతంగా అన్నట్టు వస్తే ఈ టెంపరేచర్ లీటర్ నిజంగా అర్థం కావట్లేదు అని చెప్పి వాడు షాక్ అయ్యి షీకేడు అనమాట. మరి సో తెలుగు వాళ్ళందరూ ఒకటే ప్లేస్ లో ఆల్మోస్ట్ 10-15 ఏళ్ళ నుంచి ఉంటున్నారు అని అంటే ఆ మాత్రం కూడా ఎందుకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. సో అంత ఎక్సెసివ్ హీట్ ఉన్న ఈ సమ్మర్ లో ప్రస్తుతానికి ఇప్పుడు టెంపరేచర్ ఎంత ఉందంటే 82-89 మెల్లగా డే పాస్ అయిపోతుంది అండ్ మధ్యాహ్నం మాత్రం చుక్క కనబడితే మస్టారు 102 వెళ్ళబోతుంది 102. సో ఇలాంటి టైంలో వెళ్తుందంటే 82-89 మెల్లగా డే పాస్ అయిపోతుంది అండ్ మధ్యాహ్నం మాత్రం చుక్క కనబడితే మస్టారు 102 వెళ్ళబోతుంది 102. సో ఇలాంటి టైంలో వాటర్ బాటిల్ ఇంటి దగ్గర మర్చిపోయా లేకపోతే దారిలో ఎక్కడైనా తీసుకుంటా తెలుసు కదా, మామూలుగా గ్రోసరీ స్టోర్కి వెళ్ళాలంటే బాగుండి పడుతుంది. అలాంటప్పుడు బేసిక్ థింగ్స్ ఇన్ దిస్ ఎక్సెసివ్ హీట్ మర్చిపోతే మాత్రం చుక్కలు కనబడతాయి అండ్ ఎస్పెషల్లీ మీరు ఎలక్ట్రోలైట్స్ మిస్ అవుతారు, ప్రాపర్ గా తాగే బ్యాచ్ కాదు అని అంటే మాత్రం మేక్ ష్యూర్ యూ క్యారీ యువర్ ఎలక్ట్రోలైట్స్ ఆల్సో. ఎక్సెసివ్ హీట్ వార్నింగ్ ఇస్ దేర్, ఇంకా సమ్మర్ అయిపోలేదు, పిల్లలు పూర్తిగా జాయిన్ అయ్యి వాళ్ళు ఇళ్ళకే సమ్మర్ అయినట్టు అప్పటిదాకా మీరు నమ్మరు ఎవరు నేను చెప్పినా కూడా అర్థం కదా. మీన్ వైల్ సోనాలి బింద గారు వస్తారంటే ఎదురుకుండా మీకు కనిపించట్లేదా, ఎదురుగానే వస్తున్నారండి అక్కడ రోడ్డు మీద ఒకసారి చూడండి, ఇప్పుడు మహేష్ గారు కళ్ళతో చూడండి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న Irving, South Lake, లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడేలో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ ఆ కాన్సెప్ట్. నోరూరించి వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Morland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. Min nalugaro eppudu restaurant kellalanukunna pedda challenge. Endukante okalaki vegetarian kavali, okalaki non-veg kavali, okalaki spicy kavali, okalaki Chinese kavali. Ela one solution, all varieties in one place. Swadeshi restaurant. Taste lo OG, quality lo OG, quantity lo kuda full mass OG. Years nunchi okate promise. Mana Swadeshi ruchi, mana Swadeshi style. OG experience ni taste cheyandi. Swadeshi restaurant. Irving, Cousin Hits, Frisco, Flower Mart, South Lake and many more. Swadeshi, because originals never fail.
3: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
4: నీ కల నిజం అవబోతుంది.
3: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
4: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
0: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్. ఫుడ్ క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా దే గివ్ యూ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. విజిట్ ఇండియా టుడే అట్ 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-819-8888.
5: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
6: వాట్ అ డేర్, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్.

0: ప్లాన్స్ ఏంటి? ఎవ్రీ టైమ్ ఒకటి క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ madeeraandmasala.com.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
1: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ Irving, Isplano and Eldorado. For more information, visit rkusa.com.

పట్టి చెట్ట వాళ్ళ మాలిష్ పోల పోల మోవీడు ఇండియాకి ఫేమస్ కొత్త కొత్త కాయమ గుట్టు పట్టే కొలంబస్ పోలు తీసి లెక్కల్లో చోటు మసీలస్ వీడి లాంటి పోలీసు చూసే టికెట్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Amma, Saturday movie?
2: Mm-mm, Manabadi class.
1: Amma, Old MacDonald had a farm.
2: Uppu kappu rambu. Telugu padyam cheppu.
1: Uppu kappu rambu.
2: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
3: Manashanti, mental peace. Masala dosa.
4: Sri Krishna Vilas Kirandi. 70 plus dosa varieties to meeku swagatam palukutodi. Vrindavan refreshers aina, Gokul's Pride Utapamaina, Gopala's Divine Curries aina. Mee ruchiki taggattu customizable no onion, no garlic menu aina. Chinni Krishnudi sweet tooth satisfy cheyadankaina maa menu samsiddham. Sri Krishna Vilas. Experience rich traditions and irresistible flavors. 13215 Main Street, Frisco. Call us 469-269-6476.
5: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానీ చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగునిస్తాం. సౌండ్స్ లైక్ హోమ్.
5: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
6: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
5: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
7: మన తెలుగు డెంటిస్ట్ అట్ యువర్ సర్వీస్, సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
8: Hi, I'm R.T. Patnaik. America lo mottamodati 24/7 radio. Radio Sodhiyani. Kotta frequency tosnaku ade 107.9 FM HD3 lo. Mi andaru mi frequency tune chesukuni radio vinochu. Good luck, Radio Surabhi.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
9: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
10: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
9: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.

బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, ప్యాలెస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 or visit astroramji.com.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
3: గిల్టీ యువర్ ఆనర్.
4: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
3: ఎస్,
4: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
3: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
5: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
2: What is this address again?
5: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
6: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడేలో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈజ్ అవర్ కాన్సెప్ట్. 100-inch వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 నార్త్ మోలిన్ డ్రైవ్, సౌత్ లేక్ టెక్సాస్, 817-819-8888. IndiaTodayUSA.com. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్

ఘట్టమనేని మహేష్ బాబు గారు 9 ఆగస్టు 1975 తమిళనాడులోని మద్రాసులో నటుడు కృష్ణ గారు మరియు ఇందిరా గారులకు జన్మించారు. వారి కుటుంబం ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా బురిపాలెంకు చెందింది. మహేష్ బాబు గారు తన బాల్యాన్ని ఎక్కువగా మద్రాసులో వారి అమ్మమ్మ దుర్గమ్మ గారి దగ్గర మరియు వారి కుటుంబ సభ్యుల సంరక్షణలో గడిపారు. శ్రీమంతుడు చిత్రం నుండి రామజోగేశ్ శాస్త్రి గారు రచించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో సాగర్ మరియు సుచిత్ర పాడిన ఈ పాట మీకోసం.

వయసులో మహేష్ బాబు గారు నీరా చిత్రంలో బాలనటుడిగా తన అరంగేట్రం చేశారు. ఆ తర్వాత కోటి రామకృష్ణ గారి కోరిక మేరకు పోరాటంలో నటించారు. తర్వాత శంఖారావం, బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు మరియు గూఢాచారి 117 చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. కొడుకు దిద్దిన కాపురం చిత్రంలో ద్విపాత్ర అభినయం చేశారు. ఆ తర్వాత బాలచంద్రుడు మరియు అన్నతమ్ముడు చిత్రాలలో బాలనటుడిగా నటించారు. ఒక్కడు చిత్రం నుండి సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారి కలని

కుమారుడు చిత్రంలో ప్రధాన నటుడుగా అరంగేట్రం చేశారు. అందుకేనేమో ప్రజల తన్ని ప్రిన్స్ అనే బిరుదుతో పిలవడం ప్రారంభించారు. అతని నటనకు ఉత్తమ తొలి నంది అవార్డును అందుకున్నారు. అదే చిత్రం నుండి ఈ వేటూరి గీతాన్ని సుస్వరాల మాంత్రికుడు మణిశర్మ గారి సంగీత సారథ్యంలో బాలు గారు, సుజాత గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్. ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
0: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaterers.com. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
6: Sure. How many people are we expecting?
0: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
6: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
0: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
7: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిర్బి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
8: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
10: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
9: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard.

తర్వాత సంవత్సరం యువరాజు మరియు వంశీ చిత్రాలలో నటించిన మురారి చిత్రం మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. దానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డుకు తన మొదటి నామినేషన్ తో పాటు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. అదే మురారి చిత్రం నుండి మణిశర్మ గారి స్వరకల్పనలో ఎస్పి చరణ్ గారు హరిణి గారు ఆలపించిన ఈ సిరివెన్నెల గారి గీతం మీకోసం.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంలో ఈ రోజు ప్రిన్స్ మహేష్ బాబు గారి ప్రత్యేక కార్యక్రమాన్ని విందాము. నాని చిత్రం నుండి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కలం నుండి చాలువారంగా ఏఆర్ రెహమాన్ గారి సంగీత సారథ్యంలో హరిహరన్ గారు మరియు హరిణి పాడిన ఈ పాట మీకోసం.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటకు వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. ఎల్పీస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
3: గిల్టీ యువర్ ఆనర్.
4: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
3: ఎస్,
4: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బయట గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
3: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
2: What is this address again?
1: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaterers.com.
5: 2002లో మహేష్ బాబు గారి తక్కని దొంగలో అతని నటనకి 2వ నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నారు. 2003లో ఒక్కడు చిత్రానికి గాను మొదటి ఫిల్మ్ఫేర్ మరియు నంది అవార్డును ఉత్తమ నటుడుగా గెలుచుకున్నారు. అదే ఒక్కడు చిత్రం నుండి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కళ నుండి జాలువారగా, మణి శర్మ గారి సంగీతంలో ఉదిత్ నారాయణ గారు మరియు సుజాత గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

మహేష్ బాబు గారు విద్యాభ్యాసం అంతా చెన్నైలో జరిగింది. అతను బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని చెన్నై నుండి పొందారు. అర్జున్ చిత్రం నుండి రచన విటూరి సుందరరామూర్తి గారు, సంగీతం మణిశర్మ గారు, గానం ఉన్నికృష్ణన్ గారు, హరిణి గారు పాడిన ఈ పాట మీకోసం.

పోకిరి చిత్రం 200 థియేటర్స్ లో 100 రోజులు, 63 థియేటర్స్ లో 170 రోజులు, 15 థియేటర్స్ లో 200 రోజులు, కర్నూల్ భగీరథ థియేటర్ లో 500 రోజులు ప్రదర్శింపబడి ప్రభంజనం సృష్టించిన చిత్రం. 4 నంది, 2 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లతో విజయ దుందుబి మ్రోగించింది పోకిరి చిత్రం. అదే చిత్రం నుండి మణిశర్మ గారి సంగీత దర్శకత్వంలో, కందికొండ గారి రచనలో నీహాల్ పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

భరత్ అనే నేను చిత్రం నుండి రామజోగేయ శాస్త్రి గారి రచనలో దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో కైలాష్ ఖేర్ మరియు దివ్య కుమారి ఆలపించిన ఈ పాట ఇప్పుడు విందాము.

0: future leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Hey, Bindu. ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేలాగా ఆగాల?
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళు మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంతి. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: Yes sir.
6: రాజులస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
7: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
6: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
8: విజిట్ రాజులస్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
9: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
10: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
9: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఇటు బీక్స్ యుడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, అని చిల్లి దాని పిల్లోట సేమ్ ఆంకి పనీర్ టిక్కా, చమి కవా పరాటా. హా,
10: ఎందుకు రోగ అని చెప్పినో? స్పెషల్స్ మాత్రమే అడిగినా.
9: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
11: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
9: ఇస్ ఎట్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్.
11: ట్రీట్ యువర్సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే.
9: ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
12: Hello, Namaste. This is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంలో ఈ రోజు ప్రిన్స్ మహేష్ బాబు గారి ప్రత్యేక కార్యక్రమాన్ని విందాము. 3 నంది పురస్కారాలను 1 ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్న అతడు చిత్రం నుండి మణిశర్మ గారి సంగీత సారథ్యంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గీతాన్ని బాలుగారు మరియు చిత్రగారి గళంలో విందాము.

2019లో మేడం తుసాడ్ సింగపూర్ లో మహేష్ బాబు గారి మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. మైనపు విగ్రహాన్ని పొందిన తెలుగు మొదటి నటుడు మహేష్ బాబు గారు. సరిలేరు నీకెవరు చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీత సారథ్యంలో రామచోగయ్య శాస్త్రి గారు రచించగా వి ప్రాక్ పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

మురారి చిత్రంలో మణిశర్మ గారు స్వరపరిచిన బాణీలన్నీ ప్రజాదరణ పొందినవే. ముఖ్యంగా జిక్కీ గారు, సునీత గారు బృందం పాడిన ఈ కళ్యాణ గీతం ఇప్పుడు విందాము.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Isthi namma vayanam, puttu kundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: Okkadu Chitram Mahesh Babu gariki uttama natudiga film fair award ni, Manisharma gariki uttama swarakartiga nandi bahumati ni andinchina chitram. అదే చిత్రం నుండి సిరివేనెల కార్యక్రమం నుండి జానవారగా హరిహరన్ గారు, శ్రేయ ఘోషల్ గారు మరియు ప్రియా సిస్టర్స్ పాడిన ఈ పాట మనం వినబోయే తర్వాత పాట.

బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టి కలెక్షన్ల సునామీని సృష్టించిన మహర్షి చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీత దర్శకత్వంలో శంకర్ మహాదేవన్ గారు పాడిన ఈ శ్రీమణి గారి పాట ఇప్పుడు విందాము.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణి ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమంలో ఈ రోజు ప్రిన్స్ మహేష్ బాబు గారి ప్రత్యేక కార్యక్రమాన్ని విందాము. సరిలేరు నీకెవరు చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీత సారథ్యంలో శంకర్ మహదేవన్ గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Hello, dinner plan chendi. Group lo oram sapade salar.
4: What a day! I'm completely exhausted. Dinner plans enti?
5: Nene em undaledi roj dinner ki. Dinner plans enti?
0: Every time, okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala. A royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
6: Bro, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
6: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసీ ని సంప్రదించండి. పండిత్ రామ్ తులసీ 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
8: Radhika, next week my office event ki please take care of the catering, okay?
9: Sure. How many people are we expecting?
8: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
9: Idi office party aa leka jatra?
8: Tension padakandi, swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust swadeshi.
10: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
9: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీ. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
10: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మిక్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
11: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
12: మహేష్ బాబు గారి సందేశాత్మక చిత్రం శ్రీమంతుడు. ఇందులో నటించి సందేశాన్ని ఇవ్వడమే కాకుండా తాను ఆచరణలో పెట్టారు వారి సొంత ఊరైన తెనాలిలోని బురిపాలెంను దత్తు తీసుకుని అభివృద్ది చేయడం ద్వారా. ఈ చిత్రం 185 కేంద్రాల్లో అర్ధశత దినోత్సవాన్ని, 15 కేంద్రాల్లో శత దినోత్సవాన్ని జరుపుకున్నది. అదే శ్రీమంతుడి చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో యాజిన్ నిసార్ ఆలపించిన ఆ రామజోగయ్య శాస్త్రి గారి గీతాన్ని ఇప్పుడు విందాము.

లోకిరి చిత్రం నుండి మణిశర్మ గారి సంగీత సారథ్యంలో భాస్కర పట్ల గారు రచించక కార్తీక్ మరియు మహాలక్ష్మి అయ్యర్ గారు పాడిన ఈ పాట మీకోసం.

ప్రిన్స్ మహేష్ బాబు అని కాకుండా మహేష్ బాబు గారిని సూపర్ స్టార్ ఆఫ్ టాలీవుడ్ గా కూడా పేర్కొంటారు. 2022 సంవత్సరానికి దక్షిణ భారతదేశంలో గూగుల్లో అత్యధికంగా శోధించబడిన రెండవ నటుడుగా మహేష్ బాబు గారిని పేర్కొంటారు. శ్రీమంతుడు చిత్రం నుండి రామజోగయ్య శాస్త్రి గారు రచించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో సూరజ్ సంతోష్ రైనారెడ్డి పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

మహేష్ బాబు గారు భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా చెప్పబడ్డారు. 25 కంటే ఎక్కువ చిత్రాలలో నటించారు. 9 నంది అవార్డులు, 5 ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డులు, 3 సినిమా అవార్డు, 3 సంతోష్ ఫిల్మ్ అవార్డ్స్ తో పాటుగా అనేక ఇతర అవార్డుస్ తో పాటు ప్రశంసలను గెలుచుకున్నారు. 2012 నుండి ఫోర్బ్స్ ఇండియా యొక్క సెలబ్రిటీ 100 జాబితాలో ఉన్నారు. తెలుగులో అత్యధిక ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ తీసుకున్న కేటగిరీలో చిరంజీవి గారి తర్వాత మహేష్ బాబు గారు 2వ స్థానంలో ఉన్నారు. పోకిరి చిత్రం నుండి మణిశర్మ కరి సంగీత సారథ్యంలో భాస్కర భట్ల గారు రచించగా నవీన్ పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Istilamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్

అదే అంటే ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం ఆలోచిస్తే ఐ వాంట్ టు లిసన్ ఏ వెరీ గుడ్ మ్యూజిక్. ఇప్పుడు బాలుగారు శంకర్ మాధవన్ గారు పాడారు అనుకోండి, మరి బాలుగారు చూడడానికి మామూలుగానే ఉంటారు కదా, సో ఆయన ఏమి సన్నగా అలా ఏం లేరు, మరి శంకర్ మాధవన్ గారు పాడినా అలానే ఉంటుంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? మనకి పాడే వాడి గొంతు ఇంపార్టెంట్, చూడడానికి ప్రెజెంటబుల్ గా ఉండాలి, అంతేగాని వీళ్ళే ఒక హీరో హీరోయిన్స్ లాగా ఉండడం అనేది డిపెండ్స్ అపాన్ ద షో అండ్ ద బడ్జెట్. ఈ డిఫరెన్స్ అనేది అంటే ఎక్కడ లాగ్ అవుతోంది? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ ఎపిసోడ్ ఆఫ్ మ్యూజికల్ యోర్స్ విత్ మీ జే.

ఒక సింగర్ కి కావాల్సినటువంటి చాలా ఎలిమెంట్స్ గురించి తను డిస్కస్ చేసింది అండ్ తన ఎక్స్పీరియన్స్ రిగార్డింగ్ ద రియాలిటీ షోస్ అట్ ద సేమ్ టైమ్ బయట చేసేటువంటి ఈవెంట్స్ ఇంకా పలు ఆసక్తికరమైన అంశాల గురించి ఈ ఎపిసోడ్ లో మాట్లాడింది. మరవన్నీ తెలుసుకోవాలి అంటే జస్ట్ ప్లగ్ ఇన్ యువర్ హెడ్ ఫోన్స్ అండ్ ఎంజాయ్ లిజనింగ్ మ్యూజికల్ ఇయర్స్ విత్ మీ జేఎస్వి.

0: ది కథానిక మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేస్వి. అక్క నీకు షాక్ అయ్యో. సో 7 అన్న నెంబర్ కి మనకి చాలా దగ్గర సంబంధం మనం మాట్లాడుకున్నట్టు. ఇప్పుడు గేమ్ ఏంటి అంటే 7 కొండల వానికి 7 పాటలు. ఇవి అన్నమాచార్య కీర్తనలే కావాలి అని రూల్ ఏం లేదు. సో వెంకటేశ్వర స్వామి వారి మీద ఏదైనా సరే, ఏ భక్తి సంకీర్తన అయినా సరే
1: తప్పకుండా.
0: సో చలం పేరు, ఐ మీన్ కొండ పేరు నేను చెప్తాను. సో పాటలు పాడాలి అంటే నీకే పాట గుర్తొస్తుంది ఈ కొండ పేరు వినగానే?
1: తప్పకుండా.
0: ఫిక్సా దన్నా? ఒకసారి గట్టిగా 7 కొండల వాడ వెంకటరమణ గోవింద
1: గోవింద గోవింద.
0: శుభం. శేషాద్రి
1: అదివో అల్లరివో.

0: ఆహా సూపర్, 10,000 శేషులు కనిపించేసాయి. నెక్స్ట్ కొండ నీలాద్రి. అంటే నీలాద్రికి వేరే స్టోరీ ఉంది, తల నీలాలు అది అది అందుకే సుపరిచితం. కానీ నీలం అన్న వర్ణం కూడా మనం కన్సిడర్ చేయొచ్చు ఇక్కడ.
1: అవునవును, దాని దగ్గరలో అంటే ఆయన నీలి రంగుకి మనకి ఏంటంటే నల్లని మేని
0: నగవు చూపుల వాడు
1: చాలా

0: కథానిక మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేస్వి. గరుడ,
1: అదేమేంటో కానీ ఈ సంకీర్తనలు
0: కదా, నాకు కూడా చాలా కొత్తగా అనిపించింది. అంటే రాసినప్పుడు ఓకే, బట్ నీతో ఏదైనా ఒక ఆట ఆడాలి అనుకుంటే ఇంత అద్భుతమైన ఆట ఆడచ్చు అన్న స్వామివారి నాకు ఇచ్చిన తలంపు గోవింద.
1: గుడ్ థాట్, గుడ్ థాట్.
0: గరుడాద్రి,
1: గరుడాద్రి అంటే మనకి గోవిందాశ్రితలు

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Chappan sir, what you'd like to order?
4: Baya, any specials me lagara?
3: Actually, there are many. Hot idli, ghee dosa, meer vada, A to B excluded special thali, bisi bella cheese dosa, pani dosa, honey chili, garlic, lotus, and aamki pani tikka, which ami kava parata.
4: Kendi bro, gandhi yepino, nen specials maatrame adina.
3: Inka onne, Chappan tara, meer eppadina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante,
5: IR Anandavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B IR Anandavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A to B, Texas.com. Perfect for dine-in, takeaway or full-service catering.
6: Happy hour ante glass lo kaadu. Manasulo happiness ni nimpede asalaina happy hour. Navvulu, paatalu, kaburlato, prati shukravaram sayantram 7 nundi 9 varaku meetone untanu nenu mee RJ Srikanthi. Only on the airwaves of Radio Surabhi 107.9 FM HD3. America lo telugu nestam. Sounds like home.
7: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Malimbai Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: Go! నేను మీ చంద్రబోస్ని. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: థ్యాంక్ యూ.
1: నాకు
0: మ్యూజికల్ గేమ్
1: నాకు చాలా ఇష్టమైనటువంటి సంకీర్తన అన్నిట్లో
0: చాలా చాలా.
2: ఇది కథానిక, మ్యూజికల్ యోర్స్ విత్ మీ జేస్వి.
3: స్టే ట్యూన్డ్ టు ద కన్వర్సేషన్.

0: ఇది కథానిక మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేస్వి. సో అంజనాద్రి అంటే ఇప్పుడు శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి నాలుగైపోయినాయి. నెక్స్ట్ వృషభాద్రి.
1: మనకి వృషభాద్రి అంటే మనకి అన్ని రాసులు గుర్తుకొచ్చే ఇంకొక సంకీర్తన. ఈ రాసులు అయ్యునికి
0: అమేజింగ్ అసలు. అబ్బో వృషభాద్రి అంటే వాజ్ జస్ట్ థింకింగ్ ఏం తీసుకుంటావా అని, కానీ రాసులన్నింటినీ కలిపి సూపర్ అక్క.

0: నటింగ్ స్విచ్ సంతోషిని రాసుకోండి రాసుకోండి.
1: ఎక్కడంటే పర్టికులర్ గా మనకి అంటే నేను సినిమా పాట గురించి సినిమా పాట ఉంది కదా మనకి సూత్రధారులు శృతిలే
0: శృతిలే
1: అందులో

ఆహా, సూపర్ అక్క, చాలా చాలా గొప్పగా. యు నో ఎందుకు ఈ పాట తీసుకున్నావు అనుకునే దానికి ఆ వృషభ రాశి లైన్ స్టార్ట్ చేసి పల్లవి పాడారు, చాలా థాంక్స్. ఇది కథానిక, మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేస్వి. స్టే ట్యూన్డ్ టు ద కన్వర్సేషన్.

0: ఇది కథానిక మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేస్వి. అండ్ లాస్ట్ ఇంకా రెండు కొండలు ఉన్నాయి నారాయణాద్రి.
1: మనకి చాలా సంగీతం ఉన్నాయి, నారాయణ అచ్యుత ఒకటి, నారాయణ తీరమునము, నారాయణ అచ్యుత కూడా నాకు చాలా ఇష్టమైన సంగీతం.

0: ఈ సంకీర్తన నాకు చాలా ఇష్టమైంది. అంటే తత్వం లాగా ఉంటుంది ఈ సంకీర్తన.
1: చలువయును వేడియును సటల సంసారంబు తొలగు సుఖముఖవేళ దుఃఖముఖవేళ. చలువయును వేడియును సటల సంసారంబు తొలగు సుఖ

0: అద్భుతం. నాకు మధ్యలో జీవిత సారము జీవితంలో ఉన్నటువంటి సంగీతం సప్తస్వరాల సమ్మేళనం అయితే జీవితం నవరసాల సంగమం, అందులో షడ్రుచులని కలిపేసి ఒక ఉగాది పచ్చళ్లాగా ఎంత అద్భుతమైన పాట కదా.
1: ఇది కథానిక
0: మ్యూజికలీ యోర్స్ విత్ మీ జయశ్రీ.
2: స్టే ట్యూన్డ్ టు ద కన్వర్సేషన్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Public places ante public places for a reason. Pakavala chetla nunchi pullu koyadam, public places lo manam vesina chetta alage vadilesi veldram, landscaping loki unsolicited ga vellipovadam. These are a big no. Manam koncham jagrataga, most importantly mindful ga undama. Public parks, streets, community playgrounds, pools lanti places ni manam velle mundu ela undo vellipoyetappudu alage unchudam. Small actions can make a big difference and help create a cleaner, safer community for everyone.
2: Manashanti, mental peace. మసాలా దోశ
3: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: Istinama vayanam putchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiki పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
5: ఇది కథానిక,
6: మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేస్వి.
5: నాకైతే ఈ సందర్భంలో నారాయణాద్రికి నారాయణతే నమోనమో పాడాలనుంది.
7: తప్పకుండా ఇది నువ్వు పాడాలి.
5: షూర్, డన్.

0: ఎంత ఈజీ ఉందంటే నీ వాయిస్ లో ఆ చక్కగా సంగతులు కానీ ఆ భావం కానీ సో పర్ఫెక్ట్. నువ్వు పాడేపు నాకు ఇది ఒకటే గుర్తొస్తుంది, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్.
1: థ్యాంక్ యూ.
2: ఇది కథానిక, మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేస్వి.
3: స్టే ట్యూన్డ్ టు ది కన్వర్సేషన్.

0: ఇది కథానిక మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేస్వి. చివరిగా వెంకటాద్రి ఆ స్వామి వారి ఆనంద నిలయాన్ని చేరుకునేటువంటి ఇది
1: వెంకటాచల నిలయం.
0: అరే వా, ఆనంద నిలయం వెంకటాచల నిలయం, సూపర్.
1: అంటే అన్నమాచార్య సంకీర్తన కాకుండా మనకి వెంకటేశ్వర స్వామి మీద కాబట్టి

0: ఇది కథానిక మ్యూజికలీ యోర్స్ విత్ మీ జయస్వి.
1: మీకు చెప్పాలి వైష్ణవి, ఎందుకంటే నేను గేమ్ అనగానే ఫస్ట్ చాలా భయపడిపోయాను. ఏ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడిగా అనుకో అప్పుడు నేను వైష్ణవి నాకు వినపడచ్చు షో అన్నట్టుగా ఉండేది. స్వామి గురించి మళ్ళీ అన్నమాచారి సంకీర్తనలు, మళ్ళీ స్వామి సంబంధించిన అన్ని సంకీర్తనలు పాడుకో, నిజంగా మన అదృష్టం.
0: నిజంగానే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. మనకి నిద్ర లేచినప్పటి నుంచి మనం వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి అని అంటూనే ఉంటాం. సో అసలు వెంకటేశ అంటే అర్థమేంటి అనేది చాలా పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. అసలు వేన్ అంటే పాపాలు అని అర్థం సంస్కృతంలో. వేన్ అంటే పాపాలు అని అర్థం. కట అంటే దహించునది

0: వేంకట అంటే మన పాపాలన్నీ కూడా దహించునది అని అర్థం.
1: అంతే కదా.
0: సో ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది, వేం లో వా ఉంది కదా, సో ఈ వకారం అనేది అమృత తత్వం. మనకి పంచోపచార పూజలు చేసేటప్పుడు స్వామివారికి వకారంతో ఒక మంత్రం ఉంటుంది, దాన్ని చదివి నైవేద్యం కానీ ఇలా అమృతమస్తు అమృతమస్తు అని స్వామివారికి మనం కైంకర్యం చేస్తాం. సో ఆ అమృత తత్వం వేంలో ఉంది, అందుకే విష్ణు సహస్రనామం కూడా విశ్వం విష్ణుర్ వషత్కారు అని వేం అంటే వకారంతోనే స్టార్ట్ అవుతుంది. సో వేంకట అని మనం తలుచుకుంటే మనకేమొస్తుంది అని అనుకునే వాళ్ళకి వేంలో అమృత తత్వం అలాగే పాపాలు దహించి శక్తి అమ్మవారి ఇది కూడా ఉంది, శక్తి ప్లస్ ఐశ్వర్యం ఇవన్నీ కలిపితే వేంకటేశ, అది దీని యొక్క అర్థం. అండ్ ఆ నామం యొక్క గొప్పతనం
1: చేసావు
0: కదా,
1: సో బ్యూటిఫుల్ సో బ్యూటిఫుల్.
0: ఇది కథానిక, మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేస్వి. స్టే ట్యూన్డ్ టు ద కన్వర్సేషన్.

0: ఇది కథానిక మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేస్వి. సో ఆధ్యాత్మికత నుంచి అలా కాస్త బయటకు వచ్చి ఇప్పుడు ఒక మంచి ప్రశ్న అడుగుదాం. పాడేటప్పుడు జనరల్ గా సింగర్స్ కి శృతి అనేది ఉంటుంది కదా, సో ఏ శృతిలో పాడతావమ్మా అని అడుగుతారు మామూలుగా. సో నాకు ఈ శృతి కంఫర్టబుల్ అండి అని మనం చెప్తాం. సో ఇది ఒక ఎత్తు అయితే కొంతమంది ఆడవాళ్లు పాడితే 5.5లోనో 6 శృతిలోనే పాడాలి, మగవాళ్లు పాడితే 1 శృతిలో పాడతారు, ఇదిలాగా ఫిక్స్ చేసేసారు. సో నాకు అనిపించేది ఏంటంటే ఎవరి కంఫర్ట్ జోన్ లో వాళ్ల యొక్క వోకల్ రేంజ్ బట్టి వాళ్ళు పాడతారు. ఈ సార్ట్ ఆఫ్ స్కేలింగ్ ఎందుకని, అంటే ఇస్ దర్ ఎనీ పర్టికులర్ థింగ్ ఇలానే పాడాలి అని ఏదైనా ఆథెంటిసిటీ ఉందా?
1: చాలా కరెక్ట్ పాయింట్ రేస్ చేసావు వైష్ణవి. నాకు అంటే మొట్టమొదటిగా అంటే ఇన్ ద బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ నేను వచ్చినప్పుడు వాళ్ళు ఏ శృతి ఇస్తే ఆ శృతిలో పాడడం అలవాటు అయిపోయింది. బికాస్ ఆ టైంలో ఏ శృతి ఇచ్చినా అంటే 1, 2 అలా ఇచ్చినా కూడా మనకి ఆ హై రేంజ్ లో కూడా పాడేదాన్ని. అంటే నా తర్వాత ఏమైందంటే కొన్ని ఇప్పుడు డివోషనల్స్ పాడినప్పుడు డెఫినెట్లీ నేను 5.5, 6, 6.5 ఏ షార్ప్ అలా ఆ శృతిలో పాడడం జరిగింది. తర్వాత ఏమైందంటే నాకు అంటే అప్పుడంటే చిన్నదాన్ని కాబట్టి పైన రేంజ్ లో పాడినా కూడా అంటే వాయిస్ అప్పుడు చాలా సన్నగా తీగలాగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే వయసు తగ్గట్టు మనకి గాత్రం కూడా మారుతుంది, మనం పాడేప్పుడు కూడా వాల్యూమ్ అవ్వచ్చు, ఆ డెప్త్ అవ్వచ్చు, డెఫినెట్లీ అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఉంది. తర్వాత కూడా నేను ఎన్న రికార్డింగ్స్ వెళ్ళినప్పుడు అంత పైకి వద్దాను వాళ్ళు అంటే ఫస్ట్ ఫిక్స్ చేసేసుకున్నా. అంటే వాళ్ళు మన శృతి ఏ శృతిలో పాడతారు అని అడిగి కొంతమంది ఉంటారు, అతి కొద్ది మంది అడుగుతారు మన అంటే ఈ శృతి మీకు కంఫర్టబుల్ అండి అని. మోస్ట్ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ చాలా మంది ముందే ప్రీ రికార్డ్ చేసేస్తారు, అంటే ట్రాక్స్ కానీ ఇవన్నీ ఒక శృతిలో వాళ్ళు అనుకుని చేసేస్తారు. సో ఒక్కొక్క టైంలో ఏమవుతుందంటే ఆ ఎగ్జాక్ట్ శృతిలో మనం పాడలేకపోవచ్చు. పాడినా కూడా నాకు అంత సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు,
0: అదంత సుఖంగా
1: హై రేంజ్ లో కూడా అదేదో కీచు అన్నట్టుగా ఉంటుంది. సో వద్దండి కొంచెం శృతి తగ్గించుకుని అంటే అదేంటండి మీరు పాడేవాళ్ళు కదా అంటే అప్పుడు తెలియక వాళ్ళు పిలిస్తే చెప్తే పాడేవాళ్ళు కానీ తెలిసిన తర్వాత అంత కీచుగా డెఫినెట్ గా అంటే లేదండి ఇది అందరూ ఇదే శృతిలో పాడతారు అంటారు కొంత. అంటే నేను తను అది ఫిక్స్ చేసేసారు అంటే ఆ రేంజ్ లో పాడితేనే ఒక సింగర్ ప్లేబ్యాక్ సింగర్ అలా. సో ఐ ఫీల్ మోర్ కంఫర్టబుల్ ఇన్ ఏ షార్ప్ లోవర్. ఐ మీన్ నా ఒరిజినల్ వాయిస్ అప్పుడు బాగా వినిపిస్తుందని నా ఫీలింగ్ అది.
0: సూపర్.
1: సో ఐ థింక్ దట్ అది ఇప్పుడు చాలా బెటర్. ఇప్పుడు చాలా లో శృతుల్లో కూడా పాడే అంటే పాటలు కూడా వచ్చాయి చేస్తున్నారు. సో ఆ కొంచెం అందులో నుంచి బయటికి వస్తే బాగుంటుంది అందరు.
0: యాక్చువల్గా లో శృతిలో పాడేవి చేస్తున్నారు కానీ అంటే ఇప్పుడు వచ్చిన పాటల్లో కూడా సమ్ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్స్, సో ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్, బట్ మూసలోంచి బయటికి వచ్చి సింగర్స్ కి కొంచెం కంఫర్టబుల్ గా ఉన్నట్టుగా చేస్తే బాగుంటుంది.
2: వింటున్నారు మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేఎస్పీ, బ్రాట్ టు యు బై కథానిక మీడియా ఇన్ అసోసియేషన్ విత్ రేడియో సురభి.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
4: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబీ 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
5: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
6: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లైన్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
5: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
7: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3. హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
8: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
8: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
9: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
10: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
11: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
12: ఇది కథానిక,
13: మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేస్వి. ఈవెన్ మేల్ సింగర్స్ లో కూడా కొంతమంది పాడుతుంటే అబ్బా వీడు పాడితే ఇంత కష్టపడి పాడాలా అన్న భావన ఎప్పుడు కూడా వ్యూయర్స్ కి లేదా ఆడియన్స్ కి అనిపించకూడదు. అది ఎప్పుడైతే అనిపించిందో ఇంత కష్టపడి పాడితే గానీ పాట అవదా అన్న ఫీలింగ్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. చూద్దాం, హోప్ ఫర్ ద బెస్ట్ టైమ్. అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా, లిటిల్ బిట్ సీరియస్ అని నేను చెప్పాను, బట్ సమ్హో నాకు ఈ డౌట్ ఎప్పటి నుంచో ఉంది. మ్యూజిక్ అంటే ఒక పెద్ద మార్కెట్, మ్యూజిక్ అన్న కళ ఇప్పుడు పెద్ద మార్కెట్ అయిపోయింది. స్పెషల్లీ డివోషనల్ మార్కెట్ అని, కమర్షియల్ మార్కెట్ అని, అంటే సినిమాల్లో పాడే వాళ్ళకి ప్రొఫెషనల్ మార్కెట్, వాళ్ళకి ఒక ప్రైజింగ్ రెమ్యూనరేషన్ లో. డివోషనల్ పాడే వాళ్ళకి ఓకే, వాళ్ళకి ఒక ప్రైజింగ్. ఆ ఓకే ఓకేలోనే తెలిసిపోతుంది. సో ఈ ప్రైజింగ్ ట్యాగ్స్ అనేది అవసరమా? నా క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ ఆర్టిస్ట్ అ మార్కెట్? అంటే తన క్యాపబిలిటీకి, తన టాలెంట్ కి విలువ లేదా, లేదా మార్కెట్ ఒక్కటే ఆర్టిస్ట్ ని చూస్తుందా? ఏంటి దీని, హౌ యూ వాంట్ టు బ్యాలెన్స్ దిస్? నీ ఒపీనియన్ ఏంటి దీని మీద?
14: అన్ఫార్చునేట్లీ అది అలా వచ్చేసింది చాలా మటుకు. అన్నట్టు ఏంటంటే, ఇప్పుడు డివోషనల్ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే సాంగ్ వచ్చినప్పుడు మేడం ఇది డివోషనల్ అండి అని చెప్తారు. అంటే నేను ముందు అంటే ఇన్ ద బిగినింగ్ నేను అసలు ఏం చెప్పబోతుండే, అంటే ఓకే ఫైన్, వాళ్ళు పేమెంట్ గురించి అంత ఎక్కువగా నేను ఏమంటారు ప్రస్తావించడం అనేది చాలా తక్కువ. సో తర్వాత వాళ్ళు నేను ఒకటే మాట చెప్పాను, అంటే ఇది డివోషనల్ అండి కొంచెం అది అనేసరికి నేను అన్నాను, మీరు ఏం చెప్పకండి ఇది డివోషనల్ అండి, ఇది మూవీ అండి, మూవీకి హై బడ్జెట్ లో డివోషనల్ కిలోస్ అలాంటి లేబుల్స్ ఇవ్వకండి. మీరు ఇవ్వగలిగితే ఇవ్వండి, ఇవ్వలేకపోతే నాకు చెప్పేసండి నేను ఇది ఇవ్వలేనండి అని చెప్పండి, నేను చక్కగా వచ్చి ఫ్రీగా వచ్చి పాడతాను, సంతోషంగా వచ్చి పాడతాను, సంగీతం మీద ఉన్న ప్రేమతో నేను వచ్చి పాడతాను. కానీ డోంట్ లేబుల్ లైక్ దట్ డివోషనల్ అంటే ఏదో చిన్న అలాంటివి అని. అంటే ఇది వరకు మూవీ అనగానే చాలా అంత మూవీ సినిమాకి ఉన్న ఇంపార్టెన్స్ ఇది వరకు చాలా ఉండేది. తర్వాత తర్వాత ఏంటంటే ఒకప్పుడు ఓన్లీ సినిమా పాటలు పాడితేనే చాలా ఒక గ్రేట్ గ్రేట్నెస్ అవ్వచ్చు, లేకపోతే ఒక హిట్ వచ్చిందంటే హిందీ మన సినిమా సాంగ్స్ పాడి ఒక ఒక హిట్ వచ్చిందంటే అదే మన సక్సెస్ అనుకోవడం అనే ఒక మూవీలో ఉండేవాళ్ళు. ఐ ఫీల్ ఆర్టిస్ట్ ఇస్ అన్ ఆర్టిస్ట్, దట్స్ ఇట్.
1: ఇది కథానిక, మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేస్వి.
2: స్టే ట్యూన్డ్ టు ద కన్వర్సేషన్.

0: ఇది కథానిక మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేస్వి.
1: ఆర్టిస్ట్ ఇస్ అన్ ఆర్టిస్ట్, దట్స్ ఇట్. అది మూవీ సాంగ్ అవ్వచ్చు, ఒక డివోషనల్ అవ్వచ్చు, వాళ్ళ టాలెంట్ ని మనం గుర్తించాలి తప్ప. సో ఇప్పుడు తర్వాత ఏంటంటే, థ్యాంక్స్ టు సోషల్ మీడియా, యూట్యూబ్ ఒకటి వచ్చింది, తర్వాత ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వీటిలో రోజు కొంత వేల మంది ఆర్టిస్టులు, మ్యూజిషియన్స్ వస్తున్నారు. చాలా అద్భుతంగా పాడేవాళ్ళు, చాలా బాగా వస్తున్నారు. సో దే డోంట్ నీడ్, ఐ మీన్, వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఒక సినిమానే అవసరం లేదు ఈ రోజుల్లో. దేర్ ఆర్ సో మెనీ, ఐ మీన్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. ఐ మీన్ ఒక ఇన్స్టాగ్రామ్ లో కూడా లైక్ ఎవ్రీబడి ఆర్ వాచింగ్ దెమ్, వాళ్ళు పెట్టిన ప్రతి పాట. ఇప్పుడు నేనే ఉన్నాను ఇన్స్టాగ్రామ్ లో, నేను ఐఎమ్ నాట్ దట్ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా, బట్ ఐ లాగిన్ జస్ట్ టు ఫాలో యూ ఆర్టిస్ట్. కొంతమంది ఆర్టిస్ట్ ని ఫాలో అవ్వడానికి నేను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాడతాను, ఎందుకంటే ఎంతో అద్భుతంగా పాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐ ఎంజాయ్ మ్యూజిక్, ఐ ఎంజాయ్ మ్యూజిషియన్స్. ఎవరైనా అద్భుతంగా కొత్త వాళ్ళు మా పాడుతున్నప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అది ఒకరి ఊహ వైష్ణవి అంతే. ఇది మూవీ అంటేనే ఎక్కువగా అలాంటివి ఏం లేదు. అది భగవంతుడు ఇచ్చిన ఆర్ట్. ఆర్ట్ అనేది ఆర్ట్ ముందు మనమంతా
2: కూడా మనం అసలు చెప్పలేము. కానీ చాలా మంచి విషయం చెప్పాం. అంటే ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ నో, లేకపోతే ఒక ఫాల్స్ ఇమేజ్ నో కంటి ముందు పెట్టుకొని కంటిన్యూ చేసే చాలా మందికి ద ట్రూ ఆర్ట్ అనేది తెలియాలి అంటే నువ్వు నిరూపించుకోనక్కర్లేదు. నీ మనసుకి తెలుసు నువ్వేంటో. అండ్ యాజ్ యూ సెడ్, సోషల్ మీడియా అండ్ ఈ సామాజిక మాధ్యమాలు కూడా చాలా మంది ఆర్టిస్టులని తీసుకొస్తున్నాయి, వాళ్ళని సూపర్ స్టార్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈ సందర్భంగా స్వచ్ఛమైన ప్రతిభని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్క ఆడియన్ కి, ప్రతి ఒక్క వ్యూయర్ కి, లిజనర్ కి ఈ వేదికగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను
1: నేను.
0: ఇది కథానిక మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేస్వి.
3: స్టే ట్యూన్డ్ టు ద కన్వర్సేషన్.

0: తగిట తసిమి తగిట తసిమి తంకాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తడపడు హడుకుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన శృతి నిలయని ఒకటి చేసి తగిట తగిట తసిమి తంకాన హృదయ లయల జతుల గతుల తిల్లాన.
1: ఇది కథానిక మ్యూజికల్ యోర్స్ విత్ మీ జేస్వి.
2: చాలా మంది ఇది కూడా అంటారు, ఆ ఆడియన్స్ ఇలా వినట్లేదండి, ఆ ఆడియన్స్ కి ఇదే సాంగ్ ఇలాంటి పాటలే నచ్చుతున్నాయండి, మాస్ పాటలే నచ్చుతున్నాయండి, ఇలాంటి లిరిక్స్ అయినా. కానీ అది అబద్ధం అని నేను అంటాను. ఎందుకంటే ఆడియన్స్ కి కూడా చాలా మంచి టేస్ట్ ఉంది. మంచి పాటలు ఇచ్చినప్పుడు మంచిగా, ఇప్పుడు నువ్వు ఒక 16 మార్క్స్ సాంగ్ ఇచ్చినప్పుడు అది ఎంజాయ్ చేసేవాళ్ళు ఉన్నారు, ఒక మంచి మెలడీ ఇచ్చినా కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు ఉన్నారు. We can't blame audience. Audience అలా ఏం లేరు. ఒక మంచి, నేను ఎన్ని షోస్ చూసాను లైవ్ షోస్ కొన్ని చేసినప్పుడు అలా కూర్చుండిపోతారు మొత్తం లాస్ట్ అయ్యేంత వరకు. అంటే ఇప్పుడు యూత్ అంతా వినట్లేదు, లేదు, దట్ ఇస్
1: అబ్సల్యూట్లీ
2: రాంగ్. అది యూత్ కూడా చాలా మంచి టేస్ట్ ఉంది, యూత్ కి కూడా చాలా మంచి టేస్ట్, మంచి మంచి పాటలు. ఇప్పుడు మా అమ్మాయి ఉంది, మా అమ్మాయి ఎక్కడెక్కడో సాంగ్స్ చేసి అమ్మాయి పాట చాలా బాగుంది. నేను అంటే అంత మెలడీస్, మెలడీ ఉన్న సాంగ్స్ కానీ ఇవన్నీ మా అమ్మాయి ఫ్రెండ్స్ కానీ పాటలు చాలా బాగుంటాయి. అంటే వాళ్ళు ఆ పాటలు నచ్చుతున్నారు, ఈ పాటలు కూడా నచ్చు. దే హ్యావ్ ద టేస్ట్,
1: యునిక్
2: గుడ్ టేస్ట్ అంటారు.
1: ఎస్, ఓలే మా యూత్ ని కూడా పొగిడేశాం.
2: గుడ్ గుడ్.
1: ఎక్కడైనా పాయింట్ తప్పవే అనే కదా నీ మన్ కీ బాత్.
2: మేము కూడా ఏం చెప్పాలి, అంతే కదా.
1: సంగీతంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు యవనమే, రాఘవేంద్రరావు గారి లాగా.
3: ఇది కథానిక మ్యూజికల్ యోర్స్ విత్ మీ జేస్వి.

0: కథానిక మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేస్వి. అండ్ వన్ మోర్ క్వశ్చన్, ఇప్పుడు వస్తున్నటువంటి సింగింగ్ షోస్ మీద నీ ఒపీనియన్ ఏంటి?
1: అంటే రియాలిటీ షోస్?
0: ఏం వాడవల్, రియాలిటీ షోసే.
1: డెఫినెట్లీ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ న్యూ బిగినర్స్ కి, చాలా ఒక అంటే ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేయడం అంటారు కదా. ఇప్పుడు చాలా రియాలిటీ షోస్ వస్తున్నాయి, దానివల్ల చాలా మంది గాయని గాయకులకి ఒక అవకాశం రావడం. అంటే ఇప్పుడు ద మోర్ యు ఆర్ ఆన్ స్క్రీన్, ద మోర్ యు ఆర్ విజిబుల్ ఆన్ స్క్రీన్, వాళ్ళకి అంటే ప్రోగ్రామ్స్ రావడం, లైవ్ షోస్ రావడం, గుర్తింపు రావడం, ప్రతి వాళ్ళు గుర్తుపట్టుకోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఒక విధంగా అడ్వాంటేజ్. బట్ ఇన్ దీస్ డేస్ రియాలిటీ షోస్ హ్యాస్ అ డిఫరెంట్ ఫార్మాట్ ఐ ఫీల్. అంటే ఇప్పుడు ఇట్స్ మోర్ లైక్ అంటే సింగింగ్ రియాలిటీ షో అయినా కూడా ఒకటి ఏంటంటే, ఇంకొకటి యాడ్ అయింది ఏంటంటే డ్రెస్సింగ్, హౌ అపీరెన్స్, ఇవన్నీ చాలా డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ తీసుకొచ్చు.
0: యాడ్ అయిందా, అదే మెయిన్ అయిందా? ఫ్రాంక్లీ
1: అదే నెక్స్ట్ పాయింట్. ఇలా ఇట్స్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ అంటే ఇన్ ప్రెజెంటింగ్ యువర్ సెల్ఫ్ వెల్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్. అఫ్ కోర్స్ అది అప్పుడు రోజుల్లో కానీ ఇప్పుడు రోజుల్లో అయినా కానీ యూ షుడ్ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ వెల్, నో డౌట్ ఇన్ దట్. బట్ ఇప్పుడు ఏమైందంటే, ఇందాక నువ్వు అన్నట్టు ఏంటంటే ప్రెజెంటేషన్ కి ఎక్కువగా 70% హౌ యూ గోయింగ్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్, హౌ యూ గోయింగ్ టు లుక్ ఐ మీన్ ఆన్ స్క్రీన్ అనేది ఎక్కువగా వెళ్ళిపోయింది. పాట తక్కువ వెళ్ళిపోయింది. అఫ్కోర్స్ అద్భుతంగా పాడుతున్నారు పిల్లలు, చాలా మంది బాగా పాడుతున్నారు రియాలిటీ షోస్ లో చూస్తున్నాం కదా. ఒక టైంలో మధ్యలో ఏమైపోయిందంటే ఒక హాబీ లాగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏంటంటే చాలా సీరియస్ గా అందరు చక్కటి మంచి సంగీత సాధన, సంగీతం నేర్చుకుని వచ్చి రియాలిటీ షోస్ కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు పాడేప్పుడు తెలిసిపోతుంది ఎంత బాగా పాడుతున్నారు పిల్లల్లో. కానీ ఏమైపోయిందంటే అన్ఫార్చునేట్లీ ఎంతో మంది అద్భుతంగా పాడే వాళ్ళని కూడా మొదట్లోనే ఎలిమినేట్ అయిపోవడం కానీ అది కొంచెం సాడ్ అనిపిస్తుంది నాకంటే. ఏంటి ఎందుకు అరే ఇంత బాగా పాడుతున్నారు, ఇట్స్ సో షాకింగ్ టు సీ అంటే అద్భుతమైన గాయకులు అలా ఎలిమినేట్ ఎందుకు అయిపోతున్నారు అనే ఒక క్వశ్చన్ మార్క్.
0: దట్ టు ఉన్న వాళ్ళు మామూలు జడ్జెస్ కాదు, దే ఆర్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ దే న్యూ వాట్ ఇస్ వాట్.
1: ఎగ్జాక్ట్లీ,
0: అలాంటి వాళ్ళ జడ్జ్మెంట్ లో ఇలాంటి తీర్పు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.
1: ఎగ్జాక్ట్లీ, అదొక్కటి కొంచెం బాధగా అనిపిస్తుంది.
0: ఇది కథానిక మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేస్వి.

నాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. పల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ .com or call 848-244-0213. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సిరువి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సిరువి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సిరభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/siravilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosiravi.com. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: Call Nanda G3 at 919-491-4514.
1: A day 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey model petendi, India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi, authentic Indian essentials varaku, India Bazaar me kandistundi, the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
2: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ ఫర్ ఎవ్రీవన్ When we respect the community supports us.
3: Idi Kathanika. Musically yours with me, Jayasvi.
4: But I feel Vaishnavi change is always definitely temporary. Ippudu ivanni malli golden era definitely vastundi. Talent ki eppudu emantaru end anedi undadu. నేను నమ్ముకునేది ఎందుకంటే చాలా మంది నేను స్టార్ట్ చేసినప్పుడు కానీ మధ్యలో కానీ చాలా మంది అంటారు అమ్మో మీ ప్రొఫెషన్ లో ఇట్ ఇస్ లైక్ ఎలా అంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది ఒక నిలబడడం అనేది కష్టం నిలదొక్కోవడం అనేది కష్టం సో ఐ ఆల్వేస్ ఫీల్ దాట్ యునో గాడ్ హాస్ గివెన్ దిస్ మనకి సంగీతం అనేది భగవంతుడు ఇచ్చాడు కానీ మనం కూడా నమ్ముకోవాలి భగవంతుడు అంటే మనకి ఇచ్చారు మనకి రాదులే చాలా కాంపిటీషన్ ఉంది అనుకుంటే మేబీ భగవంతుడు మన మీద ఫోకస్ చేయడం అంట వీళ్ళకి నమ్మకమే లేనప్పుడు మనం ఏం చేస్తాం అనేది సో ఆయన ఆ గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఆయన ఒక దారి కూడా చూపిస్తాడు సో ఎంతమంది ఉన్నా కూడా ఎవరి స్థానం వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు ఈ రోజు కూడా మనం అంతం సరస్వతి పుత్రులు మన సుశీలమ్మ జానకమ్మ చిత్రమ్మ వీళ్ళందరినీ ఎందుకు బాలు గారు వీళ్ళందరినీ ఎందుకు గుర్తు చేసుకుంటాం ఆఫ్ కోర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ అనుభవం అది చాలా మూవే వీ కెనాట్ అంటే కంపేర్ చేసుకోలేదు కానీ అంటే చెప్తున్నాను ఓ అయిపోయింది నెక్స్ట్ జనరేషన్ వచ్చింది వాళ్ళ మర్చిపోతున్నాం కాదు వాళ్ళ జనరేషన్ ని ఫాలో అవుతున్నాం మనం సో ఎవ్రీబడి విల్ హ్యావ్ దర్ ఓన్ ప్లేస్ అంతే
3: But yes, do you still have that confidence? Manu, a golden era ni teeskuralemu naakaithe, but still aa yokka gauravanni nilabettagalama.
5: Idi Kathanika,
3: musically yours with me, Jayasvi.
6: Stay tuned to the conversation.

0: ఇది కథానిక మ్యూజికల్ యోర్స్ విత్ మీ జేస్వి. మనం ఆ గోల్డెన్ ఎరాని తీసుకురాలేము నాకైతే, బట్ స్టిల్ ఆ యొక్క గౌరవాన్ని నిలబెట్టగలమా?
1: తప్పకుండా వైష్ణవి, అంటే కాన్ఫిడెన్స్ ఉండాలి మనకు కూడా. అంటే ఇట్ మైట్ టేక్ టైం, డెఫినెట్లీ ఇట్ మైట్ టేక్ టైం టు రీచ్ దట్ పాయింట్, టు రీచ్ దట్ లెవెల్. అంటే మనకి కాన్ఫిడెన్స్ ఏదో అనుకోవడం వేరు, మనకి నిజంగా నమ్మకం ఉండడం వేరు. ఇప్పుడు చాలా మంది అంటారు అదేంటి ఇది ఎవర్ గ్రీన్ కాదు మీరు ఇక్కడ నిలబడలేదు. ఇట్స్ మై కాన్ఫిడెన్స్, ఇట్స్ మై కాన్ఫిడెన్స్ బికాస్ నాకు మ్యూజిక్ అంటే ప్రాణం, ఇష్టం అంతే. అలా ఇంకో సెకండ్ థాట్ లేకుండే అంతే వచ్చేసాను. ఎంతో మంది అద్భుతమైన గాయని గాయములు చాలా మంది ఉన్నారు, గాయకులు బోల్డ్ మంది ఉన్నారు. సో అలా ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యాను, అయ్యో ఇంతమందిలో నేను నిలబడగలుగుతానా అని ఒక ఇన్సెక్యూరిటీ థాటే మనని డౌన్ చేసేస్తుంది ధైర్యం లేనప్పుడు. మనకి ఎవరి టాలెంట్ వాళ్ళది, అద్భుతమైన గాయకులు ఉంటారు ఎవరి, మనం దాన్ని ఎప్పుడు లోగా ఫీల్ అవ్వకూడదు. అరే భగవంతుడు ఇచ్చిందని మనం డిగ్రేడ్ చేసుకుంటే ఎలా, మన గొప్పతనం కదా అది, భగవంతుడు ఇచ్చిన వరం అది. కాబట్టి ఎప్పుడు సెల్ఫ్ గా మనం డిగ్రేడ్ చేసుకోకూడదు, ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వకూడదు. అట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ ఫీల్ హ్యాపీ దట్ వీఆర్ బ్లెస్డ్, ఇంకా పాడుతున్నాం. ఓకే మనకి మూవీ రాకపోవచ్చు, అదర్ వేస్ ఇంకా మనకి చాలా దారులు ఉన్నాయి, చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనం మనం ప్రజెంట్ చేసుకోవడానికి.
0: సూపర్. సో అవకాశాన్ని సృష్టించుకునే ఎరాలో ఉన్నాం, అవకాశాన్ని సృష్టించుకుని వచ్చిన దాన్ని సద్వినియోగపరచుకుంటూ ఇంకా అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. సో రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ డిపెండ్స్ అపాన్ ద బ్లెసింగ్స్ ఆఫ్ గాడ్.
1: డెఫినెట్లీ డెఫినెట్లీ.
0: సూపర్ సూపర్. ఇది కథానిక మ్యూజికల్ యోర్స్ విత్ మీ జేస్వీ.

0: దీపికా తానిక
1: మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేస్వి. అండ్ మనం స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కి వెళ్తూ ఉంటాం, లైక్ అవుట్ ఆఫ్ ద కంట్రీస్ కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇలాంటి స్టేజ్ పర్ఫార్మెన్సెస్ లో కూడా నేను చాలా వరకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలా మంది యూనో బుక్ మై షోలో టికెట్స్ కొనుక్కొని మన పర్ఫార్మెన్సెస్ చూడడానికి వస్తూ ఉంటారు. అండ్ ఇలాంటి వాటిల్లో కూడా ఈవెంట్ ఆర్గనైజర్స్ దే గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ప్రెజెంటేషన్ ఆఫ్ అ సింగర్.
0: Yes, కొంతమంది చూసాను,
1: కొంతమంది లేదా మెజారిటీ ఆఫ్ ద పీపుల్. సో ఇక్కడ నాకు ఒకటే అనిపిస్తుంది, ఇందులో ప్రజలు టికెట్ పెట్టి డబ్బులు కొనుక్కొని వచ్చేది చూడడానిక వాళ్ళు పాడింది వినడానిక.
0: అదే చెప్తున్నా కదా, అది ప్రజల మీదకి వెళ్ళిపోతుంది.
1: అదే అంటే ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం ఆలోచిస్తే ఐ వాంట్ టు లిసన్ ఎ వెరీ గుడ్ మ్యూజిక్. సో అది ఎవరైనా అవ్వచ్చు, బాలుగారు, ఇప్పుడు బాలుగారు శంకర్ మాధవన్ గారు పాడారు అనుకోండి, మరి బాలుగారు చూడడానికి మామూలుగానే ఉంటారు కదా. సో ఆయన ఏమి సన్నగా అలా ఏం లేరు, మరి శంకర్ మాధవన్ గారు పాడినా అలానే ఉంటుంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? మనకి పాడే వాడి గొంతు ఇంపార్టెంట్, చూడడానికి ప్రెజెంటబుల్ గా ఉండాలి, అంతేగాని వీళ్ళే ఒక హీరో హీరోయిన్స్ లాగా ఉండడం అనేది డిపెండ్స్ అపాన్ ద షో అండ్ ద బడ్జెట్ ఆర్ ద డే ఆర్ ద కాన్సెప్ట్ వాజ్ దే ఆర్ గోయింగ్ టు ప్రెసెంట్. సో ఈ డిఫరెన్స్ అనేది అంటే ఎక్కడ లాగ్ అవుతుంది?
0: అది ఒక ఇండివిజువల్ థాట్ వైష్ణవి. ఇప్పుడు కొంతమందికి ఇష్టం, దే వాంట్ టు ప్రెసెంట్ దెమ్సెల్వ్స్, దే వాంట్ టు అంటే వాళ్ళని చక్కగా రెడీ అవ్వాలి, బాగా కనిపించాలి అని ఒక థాట్ ఉంది, తప్పలేదు, అది ఒక ఇష్టం. కానీ అదే కరెక్ట్, అదే ట్రెండ్ అనుకోవడం
1: తప్పు.
0: తప్పు, వేరే వాళ్ళు కూడా అలానే రెడీ అవ్వాలి అని అనుకోవడం కూడా అది తప్పు. ఇప్పుడు నన్ను చాలా అంటే అంటారు, అంటే నా డైరెక్ట్ గా నా మొహం మీద అయితే ఎవరు చెప్పలేదు, అంటే మీరు ఇలా రెడీ అవ్వండి అని, బికాస్ ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్, ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ మై డ్రెస్సింగ్, వాట్ ఎవర్ ఐ ఎస్, కొంచెం నీట్ గానే వెళ్తాం, మరి అంత వాళ్ళతో చెప్పించుకునే అంత లెవెల్ కి ఎవరు వెళ్ళలేదు, నీట్ గానే వెళ్తాం. సో ఏం మార్చుకోవాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. అండ్ ఆడియన్స్ కూడా మనం ఎలా అలానే యాక్సెప్ట్ చేస్తారు అందరు, నాకు తెలిసి మన మన సంగీతమే వాళ్ళు వినడానికి వస్తారు తప్ప
1: అంతే.
0: ఇట్ డజంట్ మ్యాటర్ ఐ ఫీల్ ఇట్ అసలు వాళ్ళకి మ్యాటర్ కూడా కాదని నాకు చాలా అనిపిస్తుంది.
1: సీ ఇఫ్ దే వాంట్ దట్ వాళ్ళ సినిమాకే వెళ్ళొచ్చు కదా, ఆడియన్స్ తెలియని ప్రపంచం కాదు ఇది, ఎందుకంటే బికాస్ ఆఫ్ దెమ్ వీఆర్ హియర్ ఆన్ ద స్టేజ్. వాళ్ళే కనుక ఎంకరేజ్ చేయకపోతే మనం ఏ స్టేజ్ ఎక్కలేము, ఏ పాట పాడలేము.
0: అంతే.
1: సో తప్పు ఏంటనేది ఆడియన్స్ కి క్వశ్చన్ కాదు, ఇది ఒక ఆర్టిస్ట్ గా మనమందరం కలిసి ఆలోచించుకోవాల్సినటువంటి ఒక చిన్న పాయింట్. ఇట్స్ నాట్ యునో ఏదో ఫైటింగ్ సార్ట్ ఆఫ్ క్వశ్చన్ అయితే మాత్రం కాదు, తప్పుగా అర్థం
0: చేసుకోవాలి.
1: ఇది కథానిక మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేస్వి.
0: స్టే ట్యూన్డ్ టు ద కన్వర్సేషన్.

0: ఇది కథానిక మ్యూజికల్ ఇయర్స్ విత్ మీ జయశ్రీ.
1: ఇంకొకటి ఏంటంటే ఎక్స్ట్రీమ్స్, ఇలానే ఎక్స్ట్రీమ్స్ ఉంటుంది, ఇలానే ఎక్స్ట్రీమ్స్ ఉంటుంది. రీసెంట్ గా ఇప్పుడు మనకి డివోషనల్ ప్రోగ్రామ్ అనగానే చాలా మంది ఏం చేస్తారు, శారీ తప్పకుండా శారీయే వేసుకోవాలి, తప్పకుండా చీర కట్టుకోవాలి, లేకపోతే కొంతమంది చూడదు. అయితే ఒకనొక ప్రోగ్రామ్ లోనే మోస్ట్ ఆఫ్ ద డివోషనల్ ప్రోగ్రామ్స్ లో అంటే అదొక రూల్ గా భావించి వచ్చే శారీ వేసుకుంటాను తప్ప నాకు యాజ్ అ పర్సన్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ వేరింగ్ శారీ. బికాస్ నాకు ఎలా ఉంటుందంటే పాడేప్పుడు చాలా ప్రశాంతంగా ఒక కాటన్ చుడిదార్ వేసుకుని హాయిగా కూర్చొని, అంటే చెప్తున్నా నా మనస్తత్వం
0: అనమాట
1: అలా. సో రీసెంట్ గా ఒక ప్రోగ్రామ్ వెళ్ళినప్పుడు కూడా, ఒక టెంపుల్ ప్రోగ్రామ్ వెళ్ళినప్పుడు కూడా ఐ హ్యాడ్ టు వేర్ శారీ, బట్ నాకు డ్యూ టు హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఐ రిక్వెస్టెడ్ దెమ్ ఐ కాంట్ వేర్ అది. కొంచెం నిజంగా నేను ఆరోగ్యం బాగాలేక నాకు కొంచెం అలర్జీ లాగా వచ్చిందన్నమాట. సో నన్ను రిక్వెస్ట్ చేసి ఐ బెటర్ వేర్ నేను సల్వార్ వేసుకొని వస్తానండి అని చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు. సరే అది వాళ్ళ అభిప్రాయాన్ని మనం ఎప్పుడు తప్పు పట్టకూడదు. సరే ఓకే, టెంపుల్ ప్రెమిసెస్ కాబట్టి వాళ్ళకంటూ ఒక సర్టెన్ రూల్స్ ఉండే, ఓకే ఫైన్ గౌరవిస్తాను. సో దాన్ని ఎలా అంటే తర్వాత ఎలా అంటే ఆడవాళ్ళకి చీరని అంటే డైవర్ట్ అయిపోయింది అది టాపిక్ ఎక్కడో. సరే అప్పుడు అనిపించింది నాకు, సి నో వన్ షుడ్ ఐ మీన్ అలాంటి డైరెక్షన్స్ ఇవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇలా చిన్న చిన్నవి అవుతూ ఉంటాయి, అవుతుంటాయి, పట్టించుకోకూడదు అండి. మన మన యొక్క అంటర్చుండి, మన యొక్క ఆలోచన, లేకపోతే మన
0: వి షుడ్ నాట్ చేంజ్ ఫర్ ఎనీవన్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్.
1: ఎనీథింగ్ నాట్ ఎట్ ఆల్, నాట్ నెసెసరీలీ.
0: బాగుంది, ఇది కథానిక మ్యూజికల్ యోర్స్ విత్ మీ జయశ్రీ.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3. హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ అజయ్ శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
2: Boring long drives ki, tiring work hours ki, vakate solution. Radio Surabhi, Americano Telugu Nestam.
3: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
0: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
4: Sure.
0: How many people are we expecting?
4: 5K anukuntunna,
0: but koncham mood baagunte inka ekkuva avachu.
4: Idi office party a leka jatra?

0: టెన్షన్ పడకండి. స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా, ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: సార్ ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
1: ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దే ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ is plano and eldorado. For more information visit rkusa.com.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్.

0: models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514. Bro, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు
0: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. ఇది కథానిక మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేసి. మంచి హాట్ హాట్ కాఫీ లాంటి సిచ్యువేషన్ అయిపోయిన తిమ్మట ఇంకొక మంచి రాపిడ్ ఫైర్ ఆడదాం అనుకుంటున్నాను విత్ నిత్యా. గెట్ రెడీ. సో నువ్వు 6 కొడతావా, 4 కొడతావా, బాల్ బౌండరీ దాటిపోవాలి. వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్?
2: ఒకప్పుడు పింక్. ఐ లవ్, ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ది కలర్స్ నాకు చాలా ఇష్టం. ఐ మీన్ బ్రైట్ కలర్స్ లైక్ యెల్లో అండ్
0: ఆంటీ. నువ్వు చాలా తెల్లగా ఉంచావని చెప్పి యెల్లో సెలెక్ట్ చేసుకున్నావా?
2: లేదు, అలా ఏం లేదు. రంగుకి తెలుపు నలుపు అలాంటిది ఏం లేదు. జస్ట్ నాకు ఏ కలర్ అయినా ఇష్టం. అంటే మంచి ఏదైనా ఇలా బ్రైట్ కలర్స్ ఉన్నప్పుడు చాలా ఇష్టపడతాను. అది భలే ఉంది కదా అని. దాని యొక్క అందం అంతే, కలర్ తో ఒక అందం కదా అంతే.
0: సూపర్. నీ లైఫ్ ని గనక ఒక పుస్తకంగా రాస్తే ఆ పుస్తకానికి ఏ టైటిల్ పెడతావు?
2: అమ్మో, పుస్తకం రాయడమే నిత్య సంతోషిని.
0: అది నీ పేరక్క? నేను అడిగింది బుక్ టైటిల్.
2: అదే టైటిల్.
0: నీ లైఫ్ ని గనక ఒక పుస్తకంగా రాస్తే ఆ పుస్తకానికి పెట్టేటువంటి టైటిల్ ఏంటి? కొంచెం బాగా ఆలోచించి.
2: మై ఫీలింగ్స్.
0: నాలో నీ భావాలు
2: అంతే.
0: సో స్వీట్, సో స్వీట్.
2: అంతే అంటే ఇంకేమైనా షేర్ చేసుకోవాలంటే అదొక్కటే ఉంది, ఫీలింగ్.
0: మై ఫీలింగ్స్ బై నిత్య సంతోషిని. ఐస్ కదా.
2: అలా వినడానికి బాగుంది.
0: ఇంకోసారి చెప్పనా? మై ఫీలింగ్స్ బై నిత్య సంతోషిని.
2: అబ్బా నీ గొంతులో ఎంత చక్కగా ఉందో అసలు. ఇలా
0: నీ బుక్ కి వాయిస్ ఓవర్ నేనే ఇస్తా. ఫిక్స్.
2: Oh, so sweet. Thank you.
0: ఇది కథానిక మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేస్వి. స్టే ట్యూన్డ్ టు ది కన్వర్సేషన్.

0: అంబిక థానిక మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేస్వి. అండ్ ఇప్పుడు ఒక చిన్న ఒక ఆట లాంటి ప్రశ్న, బాగా పదును పెట్టి ఆలోచించు. అందరినీ పైకి తీసుకెళ్తుంది, తను మాత్రం అక్కడే ఉండిపోతుంది. హలో,
1: వినిపించట్లేదు వైష్ణవి?
0: నాకు బ్రహ్మాండంగా వినిపిస్తుంది, మన లిజనర్స్ కూడా వినిపిస్తుంది.
1: తెలీదు, నిజంగా తెలీదు.
0: అరే ఆలోచించక్క, అందరినీ పైకి తీసుకెళ్తుంది, తను మాత్రం అక్కడే ఉండిపోతుంది. బా, ఇలా నువ్వు ఆలోచిస్తుంటే నా మనసు ఎంత ఆనందంగా ఉందో తెలుసు.
1: అరే అసలు వినిపించట్లేదు నాకు, నీ క్వశ్చన్ కూడా వినిపించట్లేదు.
0: సరే వైష్ణవి, క్లూ ఇవ్వనా?
1: నువ్వు ఎందుకు ఆన్సర్ చెప్పేసి బెటర్, అది కూడా చెప్పలేదనుకో, నా పరుగు పోతుంది.
0: నిచ్చెనా లేకపోతే మెట్లు? అందరినీ పైకి తీసుకెళ్తుంది, తను మాత్రం అక్కడే ఉండిపోతుంది. ఆల్రెడీ నేను అడగబోయే ఒక క్వశ్చన్ కి నువ్వు ముందే ఆన్సర్ ఇచ్చేసావు, కళ్యాణి రాగా అని. సో నేను ఇంకా అది అడగను. సో వాట్స్ యువర్ ఫేవరెట్ ప్లేస్
1: వేర్ దేర్ ఇస్ పీస్? ఇంట్లో ఇష్టం, లేకపోతే మంచి నేచర్ కి సంబంధించిన ఏదైనా కూర్గ్ అలాంటి ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం.
0: Amazing. ఇది కథానిక, మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేస్వి. ఇది కథానిక, మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేస్వి.
1: కూర్గ్ అలాంటి ప్లేసెస్ అంటే నాకు చాలా ఇష్టం.
0: మరి అలాంటి ప్లేస్ తలుచుకొని మా అందరి కోసం ఒక మంచి పాట మీ నోట. అది సుశీలమ్మ గారిది అయినా అవ్వచ్చు, జానకమ్మ గారిది అయినా అవ్వచ్చు, చిత్ర గారిదైనా అవ్వచ్చు.
1: చిత్రమ్మ గారు పాడిన పాట నాకు చాలా ఇష్టం, సినిమా సాంగ్ ఇది.

0: థ్యాంక్ యూ. సూపర్, చాలా చాలా అద్భుతమైన పాట. మళ్ళా సింధు భైరవిలో సో చూస్తూ ఉండగానే టైం అయితే చాలా ఫాస్ట్ గా వ్రాప్ అయిపోయింది అక్క. నేను ముందే చెప్పాగా హాయిగా ఛాయ్ తాగుతూ పక్కడ మాట్లాడుకున్నట్టు. ఐ ఫీల్ సో హ్యాపీ టు హ్యావ్ యూ, ఎందుకంటే ఎప్పటి నుంచో నిన్ను ఇంటర్వ్యూ చేయాలని ట్రై చేస్తున్నాను. బట్ ఇవాళ ఆ శుభతరుణం స్వామి వారి దయవల్ల నాకే కాదు మన లిజనర్స్ అందరికి కూడా, చాలా మందికి నీ గురించి తెలుసుకోవాలని, నీ పాటలు వినాలని, సో దే పర్సనలీ టెక్స్టెడ్ మీ. సో
1: థ్యాంక్ యూ, హోప్
0: దే విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ లవ్లీ ఇంటర్వ్యూ.
1: థ్యాంక్స్ టు యూ, థ్యాంక్స్ టు నిఖిల్ గారు ఫర్ హావింగ్ మీ.
0: థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వండర్ఫుల్ ఎపిసోడ్ విత్ నిత్య సంతోషిని. సో మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంత వరకు స్టే ట్యూన్డ్ ఎంజాయ్ లిసనింగ్ రేడియో సురభి. అదే అంటే ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం ఆలోచిస్తే ఐ వాంట్ టు లిసన్ ఏ వెరీ గుడ్ మ్యూజిక్. ఇప్పుడు బాలుగారు శంకర మాధవన్ గారే పాడారు అనుకోండి, మరి బాలుగారు చూడడానికి మామూలుగానే ఉంటారు కదా, సో ఆయన ఏమి సన్నగా అలా ఏం లేరు, మరి శంకర మాధవన్ గారు పాడినా అలానే ఉంటుంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? మనకి పాడే వాడి గొంతు ఇంపార్టెంట్, చూడడానికి ప్రెజెంటబుల్ గా ఉండాలి, అంతేగాని వీళ్ళే ఒక హీరో హీరోయిన్స్ లాగా ఉండడం అనేది డిపెండ్స్ అపాన్ ద షో అండ్ ద బడ్జెట్. ఈ డిఫరెన్స్ అనేది అంటే ఎక్కడ లాగ్ అవుతుంది? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ ఎపిసోడ్ ఆఫ్ మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేఎస్వి. అండ్ కమింగ్ బ్యాక్ టు టుడేస్ ఎపిసోడ్ పార్ట్ 2 ఆఫ్ మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేఎస్వి విత్ నిత్య సంతోషిని అక్క. ఇవాళ చాలా స్పెషల్ గా ఉండబోతుంది, ఎందుకు అంటే నేను తనతో ఒక ఆట ఆడించబోతున్నాను కాబట్టి. ఆ ఆట ఏంటి అనేది ఆల్రెడీ టైటిల్ రివీల్ చేసేసాను, ఏడు కొండల వానికి ఏడు పాటలు. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, దీని వెనక ఏ ఏ సంకీర్తనలు దాగున్నాయి, వాటి యొక్క అర్థం ఏంటి, వింగం తెలుసుకుందాం ఈ ఎపిసోడ్ లో. అండ్ దీంతో పాటుగా ఇంకా ఒక సింగర్ కి కావాల్సినటువంటి చాలా ఎలిమెంట్స్ గురించి తను డిస్కస్ చేసింది అండ్ తన ఎక్స్పీరియన్స్ రిగార్డింగ్ ద రియాలిటీ షోస్, అట్ ద సేమ్ టైమ్ బయట చేసేటువంటి ఈవెంట్స్, ఇంకా పలు పలు ఆసక్తికరమైన అంశాల గురించి ఈ ఎపిసోడ్ లో మాట్లాడింది. మరవన్నీ తెలుసుకోవాలి అంటే జస్ట్ ప్లగ్ ఇన్ యువర్ హెడ్ ఫోన్స్ అండ్ ఎంజాయ్ లిజనింగ్ మ్యూజికల్ యోర్స్ విత్ మీ జేఎస్వి.

0: ఇది కథానిక మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేస్వి. అక్క నీకు షాక్. అయ్యో సో ఏడు. ఇది కథానిక మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేస్వి. అక్క నీకు షాక. అయ్యో సో ఏడు అన్న నెంబర్ కి మనకి చాలా దగ్గర సంబంధం మనం మాట్లాడుకున్నట్టు. ఇప్పుడు గేమ్ ఏంటి అంటే ఏడు కొండల వానికి ఏడు పాటలు. ఇవి అనమాచార్య కీర్తనలే కావాలి అని రూల్ ఏం లేదు. సో వెంకటేశ్వర స్వామి వారి మీద ఏదైనా సరే, ఏ భక్తి సంకీర్తనైనా సరే
1: తప్పకుండా.
0: సో చలం పేరు, ఐ మీన్ కొండ పేరు నేను చెప్తాను. సో పాట నువ్వు పాడాలి. అంటే నీకు ఏ పాట గుర్తొస్తుంది ఈ కొండ పేరు వినగానే?
1: తప్పకుండా.
0: ఫిక్సా? డన్నా? ఒకసారి గట్టిగా ఏడు కొండల వాడ వెంకటరమణ గోవింద
1: గోవింద గోవింద.
0: శుభం. శేషాద్రి.
1: అదివో వల్లదివో.

0: ఆహా సూపర్, 10,000 శేషులు కనిపించేసే. నెక్స్ట్ కొండ నీలాద్రి. అంటే నీలాద్రికి వేరే స్టోరీ ఉంది, తల నీలాలు అది అది అందరికి సుపరిచితం. కానీ నీలం అన్న వర్ణం కూడా మనం కన్సిడర్ చేయొచ్చు ఇక్కడ.
1: అవునవును, దాని దగ్గరలో అంటే ఆయన నీలి రంగుకి మనకి ఏంటంటే నల్లని మేరీ,
0: నగవు చూపుల వాడు.
1: చాలు

అద్భుతం అమ్మా. ఇది కథానిక. మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేస్వి. స్టే ట్యూన్డ్ టు ద కన్వర్సేషన్.

0: ఇది కథానిక మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేస్వి.
1: గరుడ అదేమేంటో కానీ సంకీర్తనలు
0: కదా, నాకు కూడా చాలా కొత్తగా అనిపించింది. అంటే రాసినప్పుడు ఓకే, బట్ నీతో ఏదైనా ఒక ఆట ఆడాలి అనుకుంటే ఇంత అద్భుతమైన ఆట ఆడచ్చు అన్న స్వామి వారి నాకు ఇచ్చిన తలంపు గోవింద.
1: గుడ్ థాట్, గుడ్ థాట్.
0: గరుడాద్రి,
1: గరుడాద్రి అంటే మనకి గోవిందాశ్రితలు

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Used to generally public and shared spaces ante parks, streets, apartment complexes, community etiquette anedi follow avvalsi untundi. Especially manam illu konnam kada ani pakka vaalla peace konalemu. Mana intlone backyard lo oka party unte pakka vaallaki ibbandi kalagakunda pravartinchadam chaala avasaram. Keeping music and sounds at a reasonable level, cleaning up after yourself and respecting common areas ilantivi aa community ki tadwara akkadunna vaallaki manam choopinche and best of all, it avoids complaints.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
5: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.

హాయ్ హలో, వెల్కమ్ టు సురభి డిటోర్. ఈ సాయంకాలం మా శ్రోతలందరికి ఇవాళ సురభి డిటోర్ కార్యక్రమానికి స్వాగతం. హౌ ఇస్ ఎవ్రీబడి? హ్యాపీ థర్స్డే. ఆగస్ట్ 6 ఎస్, ఆగస్ట్ నెలలోకి వచ్చేసాం, 8వ వచ్చేసాం ఈ సంవత్సరం, 2026 ఆల్రెడీ. అండ్ సాయంకాలం 4:17 అండ్ వీఆర్ వెరీ వెరీ క్లోజ్ టు ఫినిషింగ్ అవర్ సమ్మర్ హాలిడేస్. మన పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయిపోయే టైం కూడా దగ్గరకు వచ్చేసింది కాబట్టి హౌ ఇస్ ఎవ్రీబడి డూయింగ్? ఎలా ఉన్నారు అందరూ? అండ్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ యర్ లైఫ్? ఈ వీక్ అంతా ఎలా గడిచింది? రాబోయే వీకెండ్ ఏమంటోంది? ప్రతిసారి నేను అడిగే ప్రశ్నలే, అండ్ ఐ వాంట్ సమ్ డిఫరెంట్ ఆన్సర్స్. ఈసారి డిఫరెంట్ ఆన్సర్స్ అంటే ఏదో అన్యూజువల్ అని కాదు, కానీ జనరలీ ఏమైనా సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఏమైనా చేస్తున్నారా వీకెండ్ లో? ఆర్ ఈ వీక్ మీకు ఏదైనా ఒక స్పెషల్ అచీవ్మెంట్ ఉండిందా? ఆర్ సమ్ డిసప్పాయింట్మెంట్ ఉండిందా? సంథింగ్ దట్ యూ డిడ్ ఎక్స్పెక్ట్? ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అండర్ ద స్కై. జస్ట్ వుడ్ లైక్ టు టాక్ టు యూ. కాల్ మీ 972-636-1966. So you're listening to me, Rajeshwari, on Surabhi Detour. ఇవాళ సాయంకాలం 7 దాకా నేను మీతో మాట్లాడతాను. సో ఏమైనా వినాలనుకున్న, ఏదైనా మాట్లాడాలనుకున్న, ఏదైనా చెప్పాలనుకున్న, ఏదైనా అడగాలనుకున్న, ఐఎమ్ హియర్. కాల్ మీ 972-636-1966. సో వాట్ డు యూ లైక్ టు లిసన్ దిస్ ఈవినింగ్? ఇవాళ ఈ డ్రైవ్ టైంలో మీరు ఏమైనా అనుకుంటున్నారు? థర్స్డే, సో ఆబ్వియస్లీ రెట్రో టైమ్, రెట్రో పాటలు ఇవాళ వినాల్సిందే. మరి రెట్రో పాటలు కాకుండా వాట్ డస్ యువర్ హార్ట్ సే? మీరు ఇంకేమైనా వినాలని అనుకుంటున్నారా? ఇంకేదైనా అనిపిస్తుందా? ఏదైనా పాట మిమ్మల్ని హాంట్ చేస్తుందా? ఐ వుడ్ లైక్ టు నో. కాల్ చేసి మాట్లాడండి, అండ్ మీకేం పాట కావాలో చెప్పేయండి. మీకు కావాల్సిన పాట వినిపించే ప్రయత్నం నేను చేసేస్తాను. 972-636-1966 ఇస్ మై స్టూడియో నంబర్ అండ్ ద లైన్స్ ఆర్ ఓపెన్. టాక్ టు మీ.

రైట్, సో వెల్కమ్ బ్యాక్ టు సురభి డి టూర్. ఇవాళ ఫస్ట్ రిక్వెస్ట్ సాంగ్ వచ్చేసింది, ఆ పాట వినిపించేస్తాం మా రిత్విక్ కోసం. అండ్ ఇవాళ యాక్చువల్ గా ఒక టాపిక్ మాట్లాడదాం అనుకున్నా నేను. ఇది ఏమంటారంటే సెల్ఫ్ రియలైజేషన్ నుంచి వచ్చిన థాట్. ఇది నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడలా, మీకు కూడా అనిపిస్తుందేమో కనుక్కుందామని. సో ఇంతకీ ఏంటి ఏమనిపిస్తుంది అంటే, మనం పెట్టే ఈ పరుగులున్నాయి కదా ఆల్ ద టైమ్, చాలా చాలా బిజీగా ఉండడం, అంటే కావాలని బిజీ చేసుకోకపోవచ్చు, పనుల వల్ల బిజీ ఉండొచ్చు, కానీ ఎక్కడో డూ వి యాక్చువల్లీ స్టార్ట్ థింకింగ్ ఒక సమ్ పాయింట్ సక్సెస్ కి సింబల్ బిజీగా ఉండడం లాంటివి ఏమైనా ఒక మైండ్ లోకి వస్తూ ఉంటాయా? ఈ బిజీగా రన్నింగ్ అండ్ ఇంట్లో పిల్లల రెస్పాన్సిబిలిటీ దగ్గర నుంచి, ఇంట్లో బాధ్యతల దగ్గర నుంచి, వర్క్ రిలేటెడ్ యాక్టివిటీస్, వర్క్ రిలేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఎనీ జనరల్ యాక్టివిటీస్, మనం ఎక్కడెక్కడ కమిట్మెంట్ ఇచ్చామో అక్కడంతా టైం ఇవ్వడం దగ్గర నుంచి అన్ని పర్ఫెక్ట్ గా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం కదా, హడావిడి ఆల్ టైమ్. అండ్ వీకెండ్ వస్తుంది అంటే ముందే ప్లానింగ్ స్టార్ట్ అయిపోతుంది, సాటర్డే మార్నింగ్ ఎక్కడికి వెళ్ళను, సాటర్డే మధ్యాహ్నం ఎక్కడికి, ఇవన్నీ. సో అట్ సమ్ పాయింట్ ఆర్ వి టూ బిజీ టు ఎంజాయ్ అవర్ ఓన్ లైఫ్స్, అవర్ ఓన్ సెల్ఫ్, ఎక్కడైనా మిస్ అవుతున్నామా అని థాట్ వచ్చింది. వాట్ ఈస్ యువర్ టేక్? ఐ వాంట్ టు నో. సో సడన్ గా మీకు ఒక 3 గంటలు ఫ్రీ టైం దొరికితే ఏం చేస్తారు, ఎలా స్పెండ్ చేస్తారు? ఐ వాంట్ హియర్ దట్. 9726361966 అండ్ యూర్ లిస్నింగ్ టు మీ రాజేశ్వరి ఓన్లీ ఆన్ సురభి డి టూర్ 107.9 FM HD3 రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
5: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
4: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ and orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
6: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
7: What a day. I'm completely exhausted. Dinner plan.

0: ఏంటి?
1: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
2: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ madiraandmasala.com.
3: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ అజయ్ శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిటీ 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
4: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
5: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
4: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
6: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, Irving's number one destination for Indian groceries. 1900 Market Place Boulevard, Suite 110, Irving.

0: కెన్ యూ గెస్ దిస్ సాంగ్? చాలా చాలా రోజుల తర్వాత ఈ పాట నా షోలో వినిపిస్తున్నాను. కెన్ యూ గెస్ దిస్ సాంగ్? ఈ పాట ఏంటి, ఏం పాట అది? ఇది ఒక రిక్వెస్ట్ సాంగ్. అండ్ సీన్ గడు పెద్ద చిరంజీవి ఫ్యాన్ అని కాల్ చేశారు, మీకోసం వేస్తానండి ఆ పాట. ఈ పాట స్టార్ట్ అయ్యి ఆపేసారు ఏంటి అనుకోకండి, ఖచ్చితంగా వేస్తాను, నాకు కూడా వినాలనుంది. కానీ ఐమ్ జస్ట్ క్యూరియస్, ఎవరికైనా తెలుసా దే నో వాట్ దిస్ సాంగ్ ఈస్? ఈ పాట ఏం పాట చెప్పగలరా? నేను మీకు విషయం చెప్తాను, ఆ విషయం చెప్పే లోపల మీరు టక్మని కాల్ చేసి చెప్పేస్తారేమో చూద్దాం. ఊరికి జస్ట్ ఫర్ ఫన్. ఓకే, సో నేనేం చెప్పాలనుకున్నా అంటే, మీరు వింటున్నది సిరిబి డిటోర్ విత్ మీ రాజేశ్వరి, ఓన్లీ ఆన్ 107.9 FM HD3 రేడియో సిరిబి, సౌండ్స్ లైక్ హోమ్.
1: If you're ready, I'm ready. Everybody.

0: చెయ్యగలిగిన గడసరి యువకులు.
1: అలాంటి సంగతి టీనేజ్ గర్ల్స్, ఒకప్పటి టీనేజ్ గర్ల్స్, ఒకప్పటి కాలేజ్ గైస్ వాళ్ళందరూ ఇప్పుడు ఒక వేరే వేరే ఏజ్ బ్రాకెట్ లో వేరే స్టేజ్ లో ఉండుంటారు. కాబట్టి తర్వాత తర్వాత తరాల్లో వచ్చిన వాళ్ళు కూడా వేరే వేరే ఫేజ్ లో ఉన్నారు. కానీ ఎప్పటికైనా ఎన్నటికైనా ఎవరైనా సరే చంద్రీగారు ఫ్యాన్ అవ్వాల్సిందే కదా. బట్ అఫ్ కోర్స్ మెగాస్టార్ గారి అభిమాని, కానీ అన్యాయంగా అభాండాలు నా మీద వస్తున్నాయి కాల్స్ చేసి. మీరే ఏదో చంద్రీ మీరు వచ్చాక ఇంకా చంద్రీగారి పాట రాలేదేంటి అనుకుంటున్నాం అని స్వేర్. ఇది నిజంగానే రిక్వెస్ట్. మేబీ సీనియర్ గారు మీరు మళ్ళీ కాల్ చేసి అనేది వచ్చి సాక్ష్యం ఇవ్వాలనుకుంటా. రైట్, కాల్ వస్తే డిస్కనెక్ట్ అయిపోయింది. ఐ విల్ టేక్ యూ అని కాల్ చేయండి. సో ఎస్, మనం విన్న పాట త్రినేత్రుడు సినిమా. ఇందాక నేనేం అడిగానంటే బ్రేక్ వెళ్ళే ముందర, ఒకవేళ మీకు సడన్ గా ఒక 3 గంటల టైం కంప్లీట్లీ ఆఫ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ ఉంటే మీరు ఏం చేస్తారు, మీరు హౌ విల్ యూ లైక్ టు స్పెండ్ అని అడిగాను. దానికి నాకు ఆన్సర్ ఏమిచ్చారంటే, జ్వాల, త్రినేత్రుడు, కిరాతకుడు, ఇంకా రాక్షసుడు, ఇంకా కొన్ని సినిమాలు చెప్పారు. నాకు వెంటనే గుర్తు రావడంలా ఈ సినిమాలన్నీ వరుసపెట్టి చూస్తాను నేను అని చెప్పారనమాట. సో అప్పుడెప్పుడో చూసిన చంద్రీ గారి సినిమాలన్నీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలి. చాలా కాలం అయింది నాకు అసలు అవన్నీ వాచ్ అయ్యిందని. సో లెట్స్ టేక్ దిస్ కాలర్ ఆన్ ఎయిర్. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. మై నేమ్ ఇస్ కాలింగ్. మీరు నిజంగా చేస్తారా సాక్ష్యానికి? పర్ఫెక్ట్, ఆసమ్. ఎంజాయ్ చేశారా కొన్ని మెమరీస్?
2: అప్పట్లో నాకు ఇది అర్థమయ్యేది కాదు. ఎవరి హాలీవుడ్, డిస్నీలాండ్, కానీ ఇప్పుడు ఇయర్కి వచ్చాక హాలీవుడ్ కాదు.
1: ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ కదండి, ఇలాంటి కొన్ని పాటలు ఇప్పుడు వింటుంటే అప్పుడు వేరేలాగా అనిపిస్తాయి, ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఇదంతా ఈ ప్రపంచం చూసిన తర్వాత ఇప్పుడు వేరేలా అనిపిస్తాయి. అవును, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. ఆఫ్ కోర్స్, ఐ ఎంజాయ్ టు. థ్యాంక్ యూ. అది చూసారా, చూసారా మరి. థ్యాంక్ యూ సీను గారికి కాల్ చేసి నాకు సాక్ష్యం ఇచ్చినందుకు. బట్ ఎనీ, ఐ మీన్ నేను ఇంకోటి చెప్పనా, మేబీ ఈ మాట చెప్తే చిరంజీవి గారి అభిమానులు మీ అభిమాన సంఘాన్ని, మీ అనలేను, మన అభిమాన సంఘంలోంచి నన్ను వెలేస్తారేమో. నేను యాక్చువల్ గా కొన్ని ఒక తరం సినిమాలు చాలా చూడలేదు, లైక్ కిరాతకుడు, రాక్షసుడు, జ్వాల అని ఇంకా కూడా.

కొంచెం చెప్పారు, అవన్నీ చూడలే. మళ్ళీ త్రినేత్రుడు మరణ మృదంగం ఆ టైం మళ్ళీ చూసాను నేను. ఐ స్టిల్ రిమెంబర్, ఐ స్టిల్ హ్యావ్ దట్ మెమరీ. త్రినేత్రుడు మా ఇంటి కింద ఆంటీ వాళ్ళందరూ వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్తాం. ఆ థియేటర్ కూడా గుర్తుంది. మీ స్టిల్ ఈవెన్ తార్నక, ఇఫ్ యూఆర్ ఫ్రమ్ హైదరాబాద్ దెన్ యూ నో, తనకర్ లో ఒక థియేటర్ ఉండేది. ఐమ్ ట్రైంగ్ టు రీకాల్, నాకు గుర్తు రావడం వల్ల థియేటర్ పేరు. బట్ తనకర్ లో సెంటర్ లో ఉండేది అదొకటే థియేటర్. అక్కడ త్రినేత్రుడు మరణ మృదంగం సినిమాలు చూస్తే మా అమ్మ మరణ మృదంగం సినిమాకి వచ్చి అసలు ఒకటే తిట్లున్నాను నేను. ఏడ్చి గోల చేసి తీసుకెళ్ళా మా అమ్మని, వెళ్దా వెళ్దా ఆంటీ వాళ్ళు అందరూ వెళ్తున్నారని. సో ఎనీవే, లాట్ ఆఫ్ మెమరీస్. వీ విల్ టాక్ మోర్. ఐ వుడ్ లైక్ టు నో ఫ్రమ్ యూ, ఒకవేళ 3 గంటల టైం అలా టక్కుమని మీ చేతిలోకి వచ్చేస్తే మీకేమి పని అంటే ఎవరికి మీరేమి ఆన్సరబుల్ కాకపోతే ఏం చేస్తారు? హౌ డూ యూ వాంట్ టు స్పెండ్? కాల్ చేసి చెప్పండి 972-636-1966. You're listening to me on Serpy Detour, and today is the retro time.

0: Okay, I have a caller on air. నేను పాట అయిపోయిందని అర్జెంట్ గా మిమ్మల్ని ఆన్ తీసుకున్నాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అగ్రీయింగ్. మీ పేరు ఒకసారి చెప్తారా?
1: నా పేరు రాజా.
0: రాజా గారు చెప్పండి. సో ఆరాధన థియేటర్ అండి, నాకు ఇందాక కూడా కాల్ చేసి ఆయన చెప్పారు, వెంటనే గుర్తొచ్చింది. బట్ మీరేదో చెప్తున్నారు. ఫేమస్ ఫర్ సమోసా, అది నాకు గుర్తులేదు. బట్ డెఫినెట్లీ సినిమా థియేటర్ వాతావరణం అంతా బాగా గుర్తు. Are you also from Tarnaka? Ame akkada unnara meeru?
1: Ah, ledu, ante bachelor ga unna.
0: Nice. I see. All right. Thank you so much andi. Meeku edaina paata kavala?
1: Ah, ala kaakunda baagundi memo Chiranjeevi movie ante Rajasthan Stotkoda police station. Mm. Challenge ayyanni cinema chusi navala chadavi malli cinema chusaru.
0: Cinema chusi navala chadavi malli cinema chusaru. Baagunde. అంటే ఎంత
1: సినిమా
0: ఇట్ లైక్ అంటే ఎంత క్లోజ్ గా ఉంది సినిమా నవలకి అని తెలుసుకున్నాను.
1: ఆల్మోస్ట్ 90%
0: గుడ్ టు నో. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఏదైనా పాట
1: కావాలా?
0: ఓకే, ఏం పాట కావాలి చెప్పండి. ఎవడికి మొగుడు నుంచి ఏదైనా స్పెసిఫిక్ సాంగ్ ఉందా? లేదా ఓకే, కమింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్. అదనమాట. సో ఇప్పటి నుంచి ఐ నా సేఫ్ బెట్ ఏంటంటే మేబీ కాలర్స్ అందరినీ నేను ఇలా ఆన్ ఎయిర్ తీసుకోవడంలోనే కొంచెం ఏమంటారు కంఫర్ట్ ఉంటుందేమో, ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నారన్న ప్రూఫ్ అట్లీస్ట్ ఉంటుంది మీకు. నిజంగానే ఇట్ జస్ట్ హ్యాపెన్స్ లైక్ దట్. నేను ఇందాక ఫస్ట్ ఒక పాట వేసినప్పుడు మహేష్ బాబు పాట ఒకటి వేశాను నేను మన రిత్విక్ రిక్వెస్ట్ మీద. ఏంటి స్పెషాలిటీ అని అడిగితే హిస్ బర్త్డే ఈజ్ ఆల్మోస్ట్ ఇయర్ కదా ఆంటీ, దట్స్ వై అని. సో మహేష్ బాబు బర్త్డే ఆల్మోస్ట్ ఇయర్ అంటే 9th నా మహేష్ బాబు బర్త్డే. సో ఇవాళ పాట అడగడంలో మీనింగ్ ఉంది. కానీ ఎనీ డే ఎవ్రీ డే ఈజ్ ఒక్క పాట అలా మొదలు పెట్టి కొంచెం మనం ముందుకెళ్ళామంటే ఆటోమేటికలీ వి జస్ట్ గెట్ డ్రౌన్ ఇన్ టు దోస్ సాంగ్స్. అంత పెద్ద జర్నీ మరి, అలాంటి పాటలు ఉన్నాయి మరి, అది విషయం. యూ ఆర్ లిస్నింగ్ టు మీ రాజేశ్వరి ఓన్లీ ఆన్ సిరిభీటి టూర్.

సో నాకు ఇప్పుడే యాక్చువల్లీ ఒక న్యూస్ ఎవరు షేర్ చేస్తున్నారు నాతో, బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ. అండ్ నాట్ అ వెరీ హ్యాపీ న్యూస్ అండ్ నాట్ అ వెరీ గుడ్ వన్. వీ వోంట్ ఫీల్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. ఇట్స్ a bit sad definitely, but I'm just trying to help in whichever way possible. May help cheyagaligithe that will be the it's a fortunate thing if we can help. So let's see, naaku full information raangane nen share chestanu. And this is about somebody in somebody who was found in downtown Dallas, and someone who probably would have lost their way home. So I'm trying to help them. So stay tuned with me. I'll keep sharing as soon as I get the accurate information. But for now, you're listening to me on Surabhi Detour. So JP garu, meer adigina paata mee kosam. My question still stands active. ఇవాళ చాలా సేపు మనం ఈ క్వశ్చన్ మీద మాట్లాడుకుందాం. మీకెవరైనా అలా జస్ట్ ఫ్రీగా 3 hours వచ్చేస్తే, ఫ్రీగా అంటే ఏ పని లేకుండా, ఏ బాధ్యత లేకుండా, ఎవరికి ఆన్సరబుల్ కాకుండా, ఏది చేయాల్సిన అవసరం లేకుండా, ఎక్కడ అకౌంటబిలిటీ లేని ఒక 3 hours టైం కనుక వస్తే ఎలా స్పెండ్ చేస్తారు?

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
2: అమ్మా, సాటర్డే మూవీ
1: మనబడి క్లాస్. ఉప్పు కప్పు రంబు, తెలుగు పద్యం చెప్పు.
2: ఉప్పు కప్పు రంబు
1: తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి, టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్. మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరు ఎక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్జీ. సినిమ వాయనం పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
3: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ ఫ్యామిలీ ఎవ్రీ డే. ఇండియా బజార్, హమారా బజార్, హమారా ఘర్.
4: మనశ్శాంతి, మెంటల్ పీస్, మసాలా దోశ.
1: శ్రీకృష్ణ విలాస్ కి రండి, 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్.

0: వెల్కమ్ బ్యాక్ టు సురభి ది డోర్ విత్ మీ రాజేశ్వరి. నేను మీతో పాటు 7 గంటల దాకా ఉంటాను. అప్పుడే గంట కార్యక్రమం అయిపోయింది, 2 గంటలకు ఎంటర్ అయిపోయాం మనం. సో ఇందాక బ్రేక్ వెళ్లే ముందర ఎవడికి ముగిసిన నుంచి వాజ్ రిక్వెస్ట్ సాంగ్ అండ్ తర్వాత వచ్చిన తర్వాత మీరు విన్న ఆ పాట యాక్చువల్లీ సినిమా పేరు మీరు చెప్తారు కానీ నాకు ఐ వుడ్ లైక్ టు నో హూ వాజ్ ఏబుల్ టు రికగ్నైజ్. ఇందాక మనం విన్న ఆ పాట బాలకృష్ణ గారి మీద అండ్ హీరోయిన్ ఎవరు అది కూడా మీరు చెప్పండి. ఇప్పుడు మనం విన్న పాట బాలకృష్ణ గారి సినిమా, ఆఫ్ కోర్స్ చాలా చాలా సూపర్ డూపర్ పాపులర్ సినిమా, ఎర్లీ టైమ్స్ లో అది, చాలా పాతది ఆబ్వియస్లీ. అండ్ భానుమతి గారు ఉంటారు ఈ సినిమాలో, ఇంత పెద్ద క్లూ ఇచ్చాను నేను. అండ్ సినిమా పేరు మీరు చెప్పండి, హీరోయిన్ ఎవరు కూడా మీరు చెప్పండి, అదన్నమాట సంగతి. సో మనం ఏం చేద్దామంటే క్విక్లీ ఒక్కసారి అలా ప్రకటనలు చూసేసి ఆ తర్వాత పాటలు కంటిన్యూ చేద్దాము. ఐ హ్యావ్ సమ్ మోర్ రిక్వెస్ట్. సో నేనేం డిసైడ్ చేసుకున్నానంటే ఐ జస్ట్ డోంట్ వాంట్ లెట్స్ వెయిట్, ఎందుకంటే ఇంకా 6 తారీఖులోనే ఉన్నాము, ఇంకొక 15-16 రోజులు ఉంది మనం పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి, కాబట్టి అప్పుడు విందాం ఇంకా ఎక్కువ పాటలని. సో ఐ స్ప్రెడ్ అవుట్ ద రిక్వెస్ట్ సాంగ్స్ ఇన్ బిట్వీన్ వేరే వేరే పాటల మధ్యలో. సో మెగాస్టార్ గారి అభిమానులు, యు ఆర్ స్టిల్ వెల్కమ్ టు కాల్ మీ 9726361966 అండ్ ప్లేస్ యూర్ రిక్వెస్ట్. ఎవర్ అయినా సరే, అఫ్ కోర్స్ దిస్ ఇస్ డ్రైవ్ టైమ్, సో ఇట్ ఈస్ యువర్ టైమ్, వాట్ వుడ్ యూ లైక్ టు లిసన్ కాల్ చేసి అడగండి, ఆ పాట లైన్అప్ చేస్తా. ఆల్ రైట్, సో ఇంటింట సురభి విషయం ఎలాగూ మీ అందరికీ తెలిసిందే, శ్రావణ మాసం వచ్చేస్తోంది కాబట్టి వరలక్ష్మి వ్రతానికి మా రేడియో సురభి లక్ష్ములందరూ మీ ఇంటికి రావాలనుకుంటున్నారు. సో మీరు కనుక మమ్మల్ని మీ ఇంటికి ఆహ్వానించాలనుకుంటే సింపుల్ గా ఒక ఈమెయిల్ చేసేయండి admin@radiosurabhi.com ఆర్ యూ కెన్ జస్ట్ గో టు tinyurl.com/surabhilakshmi అండ్ అక్కడ మీ ఇంట్లో మీరు చేసుకునే పాత పూజ ఫోటోలు అవన్నీ కూడా మాకు కావాల్సి ఉంటాయి, సో దట్ వీ కెన్ షార్ట్ లిస్ట్ ఎవరింటికి రావాలి అని, అదనమాట సంగతి. సో లెట్స్ టాక్ లిటిల్ బిట్ అబౌట్ ప్రజ్ఞ. సో ప్రజ్ఞ అనే విషయం మీరు ఆల్రెడీ మన రేడియో సిరిపిలో వింటూ వస్తున్నారు చాలా సార్లు. జియో ట్రస్ట్ నుంచి వీ కీప్ గెటింగ్ మెసేజెస్ అండ్ వీ కీప్ షేరింగ్ విత్ యూ అండ్ ఐ విల్ టాక్ టు యూ అబౌట్ దాట్ ఇన్ జస్ట్ అబిట్. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో అండి,
0: చెప్పండి చెప్పండి.
1: నా పేరు శ్రీకాంత్.
0: శ్రీకాంత్ గారు చెప్పండి.
1: మంగమ్మ గారు మన
0: సూపర్ సూపర్ ఎస్ థ్యాంక్
1: యూ.
0: చెప్పండి.
1: చంటిలో వెంకటేష్ తైలం పట్టే
0: తప్పకుండా తప్పకుండా చాలా రోజులైంది ఆ పాట విని కూడా తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
1: థ్యాంక్ యూ.
0: సో మనం మాట్లాడుకుంటున్నాము చిన్నజీయర్ స్వామి గారి గైడెన్స్ లో రాబోతున్న ఒక కార్యక్రమం గురించి, గివ్ యువర్ చైల్డ్ ది గిఫ్ట్ ఆఫ్ వాల్యూస్ డిసిప్లిన్ అండ్ కాన్ఫిడెన్స్ విత్ ప్రజ్ఞ, ఏ యూనిక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ చిల్డ్రన్ ఎస్పెషలీ ఏజెస్ 5 అండ్ అబవ్. అండ్ ఈ కార్యక్రమాన్ని స్వామీజీ గైడెన్స్ లో క్రియేట్ చేసిన కార్యక్రమం ఇది. సో ప్రజ్ఞ కంబైన్స్ ద టైమ్లెస్ విజ్డమ్ ఆఫ్ అ వేదిక్ హెరిటేజ్ విత్ ప్రాక్టికల్ లైఫ్ స్కిల్స్ ఫర్ టుడేస్ వరల్డ్. త్రూ ఎంగేజింగ్ క్లాసెస్ చిల్డ్రన్ లెర్న్ డిసిప్లిన్, రెస్పెక్ట్, యోగా, మెడిటేషన్, ప్రేయర్స్, స్టోరీస్ అండ్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అవర్ స్క్రిప్చర్స్. అన్నిటికన్నా మించి వాల్యూస్, కల్చరల్ వాల్యూస్, టీమ్ వర్క్, కమ్యూనికేషన్, లీడర్షిప్, ఎమోషనల్ బ్యాలెన్స్ అండ్ ఇలాంటి ఒక మంచి హ్యాబిట్స్, మంచి డిసిప్లిన్ లైఫ్ లో అలవాటు అవుతుంది ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా. మీ పిల్లల్ని మీరు ఇక్కడికి పంపించాలనుకుంటే రిజిస్ట్రేషన్స్ ఆర్ నౌ ఓపెన్ ఫర్ క్లాసెస్ ఇన్ ఫ్రెస్కో అండ్ సెలీనా. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ 510-320-8237. సరే, మనం వెంకటేష్ గారి పాట రిక్వెస్ట్ వచ్చింది కాబట్టి ఆ పాట వినేసి వచ్చిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. నాకు మీరేం చెప్పాలంటే కొన్ని ఇడియమ్స్ అడుగుదాం అనుకుంటున్నా నేను. సో నేను హాఫ్ చెప్తాను, హాఫ్ మీరు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, అన్ని సినిమా పేర్లు అనుకోకండి, స్టేట్మెంట్స్ అవుతాయి కూడా అనుకోకుండా, అవి అలా సినిమా పేర్లు కూడా అయినాయి. బట్ ఎనీవే, పట్నం వచ్చిన ఫిల్ చేయండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్. పట్నం వచ్చిన
2: గట్టిగా కొట్టదు, వాంచడానికి నేను సర్వా కాదు, మెల్లిగా మెల్లిగా.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటోర్ విత్ మీ రాజేశ్వరి. అండ్ నేను మీతో పాటు 7 o'clock దాకా ఉంటాను. ఐ డూ హ్యావ్ అ కపుల్ ఆఫ్ మోర్ రిక్వెస్ట్, తప్పకుండా ఐ విల్ ప్లే దోస్ సాంగ్స్. అండ్ కాల్ మీ అండ్ షేర్ విత్ మీ వాట్ వుడ్ యూ లైక్ టు లిసన్. మీరు ఏమి వినాలనుకుంటున్నారో కాల్ చేసి చెప్పండి. ఆల్రైట్, సో బిఫోర్ ఐ ఈవెన్ గెట్ టు ద నెక్స్ట్ పాయింట్, డెఫినెట్లీ ఒకటైతే ఖచ్చితంగా షేర్ చేయాలి. నేను ఇందాక చెప్పాను, మీరు కనుక ఇప్పుడే చూడని అంటే కనుక, ఐ వాజ్ నాకెవరు సంబడి కమ్యూనికేటెడ్ విత్ మీ సెయింగ్ దెర్ ఇస్ అ విమెన్ దట్ మైట్ నీడ్ హెల్ప్ ఇన్ డౌన్ టౌన్ డాలస్, అండ్ అక్కడ తను లుక్స్ లైక్ షీ మిస్డ్ గోయింగ్ హోమ్ అండ్ సమ్ హౌ షీఈస్ జస్ట్ స్టక్ దేర్ అని. ఐ కెనాట్ ప్రొవైడ్ మోర్ డీటెయిల్స్ ఆన్ ఎయిర్ ఎందుకంటే కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు, అండ్ ఐ డూ నాట్ ఈవెన్ హ్యావ్ పర్మిషన్, సో ఐ డోంట్ వాంట్ టు గివ్ అవుట్ ద నేమ్స్ ఆర్ ఎనీ మోర్ ఇన్ఫర్మేషన్ దట్ ఐ హ్యావ్ ఆన్ ఎయిర్. కానీ మీరు గనక ఒకవేళ న్యూయార్క్ ఇన్సూరెన్స్ ఏజెంట్ అలా అయి ఉంటే గనక, ఇఫ్ యూ నో దట్ యు ఆర్ ఏబుల్ టు ట్రాక్ యువర్ కోలీగ్స్ ఇన్ దట్ ఏరియా, దెన్ డెఫినెట్లీ కాల్ చేయండి. మేబీ యూ కెన్ హెల్ప్ అండ్ సపోర్ట్. వీఆర్ రీచింగ్ అవుట్ టు అదర్ ఆర్గనైజేషన్స్ అండ్ ఏజెన్సీస్ హూ కెన్ ప్రాబ్లీ హెల్ప్ హర్. బట్ ఇఫ్ యూ నో సంబడి ఇన్ దట్ ఇన్ ద క్రైటీరియా దట్ ఐ జస్ట్ మెన్షన్, డెఫినెట్లీ లెట్ అస్ నో, విల్ టేక్ ద ఇన్ఫర్మేషన్ టు దెమ్. Yeah, while it is very hard for me to get out of that feeling and then continue, don't have a choice, life has to move on. So here is the update, traffic update, maatladukundam. Right now 75 south chala chala super duper busy ga kanipistundi, kaani traffic is moving very slow, natta nadaka. And 75 north is not that busy, baane undi, okay undi, traffic undi kaani move avutundi at least. And on this side of the world, 35 north is busy, kani ekkada congestion aithe ledu. On the 35 south, koncham oka stretch lo matram there is a bit of congestion, but the rest of the road is seeming okay, seemingly okay. And oka chota accident kanipistundi, which is on the 45 side, and 45 north Overton road daggara there is an accident, and akkada block ayipoyindi road, so koncham there is a little bit of stretch that is blocked. And on this side of the world, 635 daggara oka connector partial ga block ayipoyindi, 635 freeway daggara. If you are driving in that direction, this is closer to exit 6 andi, so in case you are driving in that direction, just know that that is how the traffic is looking there, so maybe you can make your alternate plans and arrangements. Itu Waipu 635 Lyndon B. Johnson Freeway East Waipu, there was an accident just a few minutes ago. This was reported at Luna Road, exit 28 daggara, so akkada kuda oka little bit of congestion undi. And 121 looks okay ante traffic undi kani moving traffic. Well, 121 south and north both okay laga unnai. Adi for now the update. So you call me and tell me if there's anything that we should know and should share with everybody. ఖచ్చితంగా కాల్ చేసి చెప్పేయండి. అది మరి నెక్స్ట్, నేను ఇందాక ఒకటి అడిగాను, ఆ ఈడియం కి నాకు ఆన్సర్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ది అడగాలి కదా, బట్ నెక్స్ట్ ది అడిగే లోపల పాట కూడా లైన్అప్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ పాట వన్ ఆఫ్ మై వెరీ వెరీ వెరీ వెరీ వెరీ ఫేవరెట్ సాంగ్స్, చాలా ఇష్టం నాకు. అంటే మెలడీస్ ఐ రియలీ లవ్, ఐ ఎంజాయ్ ఫాస్ట్ బీట్స్ ఆల్సో. కొన్ని పాటలు చాలా ఇష్టము, కానీ మెలడీస్ ఆర్ మై గో టు ఆల్వేస్. సో అలాంటి ఒక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మెలడీ, చాలా అద్భుతమైన పాట, రిక్వెస్ట్ సాంగ్ అది కాబట్టి ఆ పాట కూడా లైన్అప్ చేసి పెట్టాను. సో పాట వినే ముందర నేను మిమ్మల్ని ఏమడగాలంటే నెక్స్ట్ ప్రశ్న అడగాలి, నెక్స్ట్ ఇడియం అడగాలి. ఇది కూడా సినిమాకి సంబంధించిందే కానీ

సినిమా కోసం అడగడం లేదు. యూ జస్ట్ నీడ్ టు ఫిల్ అప్ ద సెంటెన్స్. ఫిల్ దిస్ సెంటెన్స్. ఆడవాళ్లు మీకు, తర్వాత మీరు చెప్పండి. ఆడవాళ్లు మీకు 972-636-1966.

0: Welcome back to Surabhi Detour. So the heat, do I have to specifically mention? అవసరం లేదు కదా, అది మర్చిపోయే ప్రయత్నం చేయాలి మనం, లేకపోతే బికమ్స్ హాట్ ఆల్సో థింకింగ్ అబౌట్ ఇట్. ఐ నో మేము డ్రైవ్ చేస్తూ మేము మీ షో వింటున్నాము, హౌ డూ యూ వాంట్ అస్ టు ఫర్గెట్ అనొచ్చు, అలా తిట్టుకోకండి. అందుకే మీరు అలా డ్రైవ్ చేస్తూ అంత వేడిలో అంత హీట్ లో అంత ట్రాఫిక్ లో పొద్దునుంచే కష్టపడి పనిచేసి ఇప్పుడు అలా డ్రైవ్ చేస్తూ ఇంటికి వెళ్తున్నారు కాబట్టి మీ కష్టాన్ని గుర్తించి ఇలా మంచి మంచి పాటలతోటి మీకు ట్రీట్ అనమాట ఇది. సో అలా సేద తీరుతారని, బట్ ఎనీవే వీ కెనాట్ ఫర్గెట్ ద హీట్ కాబట్టి ద టెక్సస్ హీట్ ఈస్ బ్యాక్ అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ సీరియస్. ద ట్రిపుల్ డిజిట్ నెంబర్స్ ఇవి కంటిన్యూ అవ్వబోతున్నాయి, ఎక్స్టెండెడ్ ఫోర్కాస్ట్ ఉంది. ద 100 పైన నంబర్స్ కి ఒకటి వాట్ ద టెంపరేచర్ షోస్, ఒకటి వాట్ ద టెంపరేచర్ ఫీల్స్ లైక్. సో డెఫినెట్లీ ఐ మీన్ టెక్సస్ హీట్ తో పాటు ఏసీ బిల్స్ తో పాటు అన్ని కూడా హై రేంజ్ లోనే ఉంటాయి ఫర్ షూర్. బట్ ఇఫ్ యూ ఆర్ సర్వైవింగ్ దిస్ హీట్ దెన్ యూ ఆర్ యాక్చువల్లీ గోయింగ్ టు డూ ద బెస్ట్ ఇన్ యువర్ లైఫ్ అనమాట, అట్లా అనుకోవాలి మనం. బట్ డెఫినెట్లీ మేక్ ష్యూర్ యు ఆర్ హైడ్రేటింగ్ వెల్ అండ్ యు ఆర్ స్టెపింగ్ అవుట్, డూ నాట్ స్టెప్ అవుట్ వితౌట్ సన్ స్క్రీన్ అండ్ ఇట్స్ సీరియస్ మ్యాటర్, ఇట్స్ నాట్ ఎ కాస్మెటిక్ థింగ్, ఐ కీప్ సేయింగ్ ఇట్ ఆల్ ద టైమ్ బికాస్ ఐఎమ్ బీయింగ్ టోల్డ్ సో అదనమాట. ఓకే, ఇంకా చాలా దెర్ ఇస్ అ లాట్ హ్యాపెనింగ్ దిస్ వీక్ అక్రాస్ ద వరల్డ్ అండ్ అఫ్ కోర్స్ ఇన్ డాలస్. మనం ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం, బట్ ఇంకొక స్పెషల్ రిక్వెస్ట్ సాంగ్ ఉంది ఈ పాటకు కూడా వినేసిన తర్వాత. ఇవాళ రెట్రో స్టేషన్ లో ఉన్నాము అండ్ కాసేపట్లో బ్రేక్ లోకి వెళ్తున్నాం. బ్రేక్ నుంచి రాగానే నేను ఈ పాట వినిపించేస్తాను మీకు. సంజయ్ గారు హోల్డ్ అండ్ ఐ హోప్ యూ విల్ బి స్టేయింగ్ ఆన్ లైన్ అంటిల్ దెన్ అండ్ ఐ విల్ బి బ్యాక్. బ్రేక్ రాబోతుంది, బ్రేక్ అయిపోయిన తర్వాత పాట మీరు కోరుకున్న పాట వస్తుంది, ఆ తర్వాత మనం మళ్ళీ కాన్వర్సేషన్ కంటిన్యూ చేద్దాం. మోస్ట్ లైక్లీ ప్రీతి మునగపాటి విల్ ఆల్సో బి విత్ అస్, షీల్ బి టాకింగ్ టు అస్ రైట్ ఆఫ్టర్ దిస్ షార్ట్ కమర్షియల్ బ్రేక్. అండ్ మీరు వింటున్నది సురభి డి టూర్ విత్ మీ రాజేశ్వరి. అండ్ ఈ కార్యక్రమాన్ని మీరు రేడియో సురభిలో 107.9 ఎఫ్ఎం HD3 లో వింటున్నారు. అలాగే రేడియో సురభి కార్యక్రమాలని మీరు మీతో పాటు ఎక్కడన్నా తీసుకెళ్లాలి అని అనుకుంటే డెఫినెట్లీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆన్ యువర్ ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ డివైజెస్. ఆల్సో యూ కెన్ ట్యూన్ ఇన్ టు అస్ త్రూ అలెక్సా యాజ్ యూ నో అండ్ అఫ్ కోర్స్ radiosurabhi.com వెబ్సైట్ ద్వారా కూడా. And this is Rajeshwari. I will be right back after this short break. Stay tuned.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాఫ్ ఇడ్లీ, ఈ దోశ, మీ దోడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
4: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
3: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
6: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
7: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
6: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
8: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
9: నల్లంచు తెల్లా చీరా, అబ్బబ్బో అరాచకం. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ హరిశంకర్, రేడియో సురభి, ఫస్ట్ 24/7 తెలుగు రేడియో ఇన్ యునైటెడ్ స్టేట్స్, 107.9 FM HD3 క్వాలిటీతో మీకు మరింత చేరువు కాబోతుంది. కీప్ లిజనింగ్, మీ నేస్తాం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

0: Welcome back to Surabhi Detour with me, Rajeshwari, and Nato Patu Manato March Rider Tanki Preeti Munagapati all the way from Atlanta Ochesaru. Hi Preeti, you're on air right now and how are you doing?
1: Doing wonderful, Rajeshwari Garu, Mirela Unaru.
0: Nen chala chala baunnanandi. How is the temperature? Are you still in Atlanta or you're traveling somewhere? Which place are you?
1: I was in Dallas and Houston this past weekend.
0: Yeah.
1: Sunday ఉన్నాను, తర్వాత మండే ట్యూస్డే ఆల్సో ఐ వాజ్ ఇన్ డాలస్. ఓ మై గాడ్, ఐ ఫీల్ సో గుడ్ కమింగ్ బ్యాక్ టు అట్లాంటా. ఆఫ్టర్ హ్యూస్టన్ ఐ ఫెల్ట్ అ లిటిల్ బెటర్ కమింగ్ టు డాలస్, బట్ ఫ్రమ్ డాలస్ టు అట్లాంటా ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్.
0: Recording stopped. I totally understand అండి. So how are you doing and what is the plan today? ఇవాళ మనం ఏ టాపిక్ మాట్లాడబోతున్నాం?
1: Doing wonderful, Rajeshwari Garu. First of all, it was an amazing, amazing seminar that I had this past weekend in Dallas.
0: Awesome.
1: Chala mandi, they came, they, you know, asked so many questions, especially ippudunna, you know, a lot of changes lo. One common concern I've heard from people is definitely, you know, how do I build an extra source of income? Because AI is valla, a lot of H4 EAD nerundi, unna opportunities or whatever job loss lo, malli, they have been waiting for the last 1 year, inka project raledu valaki. So, ఇంకా కన్సర్న్స్ అయితే యూనో ఏదైనా పార్ట్ టైం చేసుకోవచ్చా, హౌ కెన్ వి బిల్డ్ అని లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు. ద సెకండ్ థింగ్ యాక్చువల్లీ టుడేస్ టాపిక్ కూడా వాట్ ఐ వాంట్ టు షేర్ అబౌట్ ఈస్ వెరీ వెరీ కామన్లీ నేను వింటున్నది, చాలా మంది పేరెంట్స్ ఇంకా ఇప్పటికీ కూడా విల్ అండ్ ట్రస్ట్ డాక్యుమెంట్ ని లైట్ గా తీసుకుంటున్నారండి. స్టిల్ అకార్డింగ్ టు ద స్టాటిస్టిక్స్ దెర్ ఆర్ మోర్ దాన్ 60% ఆఫ్ అమెరికన్స్ హూ స్టిల్ డజంట్ హ్యావ్ అ విల్ అండ్ ట్రస్ట్ డాక్యుమెంట్. This is leaving a lot of things on the table unknown, okay?
0: Mm-hmm.
1: So, ee roju mana topic asalu will ante enti, trust ante enti, evariki undali, you know, adi ela cheskovali, enduku cheskovali, that will be the topic we'll talk about.
0: Sure, Andy, definitely. So, why don't you get started right ahead?
1: Tappakunda, no? First thing, you know, asalu will ante enti, you know, generally, what most people understand will as is, ఎవరైనా బాగా పెద్దవాళ్ళు, వాళ్ళు చనిపోయాక యూనో వాళ్ళ నుంచి వాళ్ళ తదనంతరం వచ్చే యాసెట్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, లేదు ఎనీ ఆఫ్ ద యునో ప్రాపర్టీస్ యూనో రియల్ ఎస్టేట్ అకౌంట్స్ బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలన్న దాని గురించి ఒక టాపిక్ ఫస్ట్ షూర్, అది పార్ట్ ఆఫ్ ద విల్. కానీ విల్ లో దెర్ ఇస్ మచ్ మోర్ దాన్ దాట్ ఇన్ దిస్ కంట్రీ. పర్టికులర్ గా ఇండియన్ యూనో లీగల్ సిస్టమ్ ప్రకారం దెర్ ఇస్ అ లా కాల్ ఇన్హెరిటెన్స్ అండి. అంటే ఆ ఇన్హెరిటెన్స్ లా ప్రకారం ఒకవేళ ఎవరైనా ఎప్పుడైనా ఆ డాక్యుమెంట్ రాగకపోయినా కూడా హెరిడిటరీ సిస్టమ్ ప్రకారం ఎవరు నెక్స్ట్ ఇన్ హెయిర్ అయితే వాళ్ళకి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. విచ్ వాజ్ ఇన్ ద పాస్ట్ ఓన్లీ ఫర్ అ మేల్ చైల్డ్ అండ్ ఓవర్ ద ఫ్యూ డెకేడ్స్ అగో అది ఈక్వలీ టు ఎనీ మేల్ ఆర్ ఫీమేల్ చైల్డ్ అని ఆ చేంజెస్ అన్ని అక్కడ జరిగింది. విచ్ ఇస్ యాక్చువల్లీ నాట్ గోన్ బి అప్లికబుల్ ఫర్ ఎనీ ఆఫ్ అస్ ఇన్ ద యుఎస్. సో ఇక్కడ మనకి హెరిడిటరీ సిస్టమ్ అనేది లేదు, ఆర్ ఇన్హెరిటెన్స్ అనేది బై డిఫాల్ట్ లేదు. సో దట్ మీన్స్ అంటిల్ అన్లెస్ నేను ఒక డాక్యుమెంట్ లో రాసి క్లియర్ గా నా తర్వాత వీళ్ళకి వెళ్ళాలి అని పెట్టకపోతే నంబర్ వన్ థింగ్ దట్ విల్ హ్యాపన్ ఈస్ ద స్టేట్ ఇన్ విచ్ దే లివ్ ఇన్, లెట్స్ సే టెక్సాస్ అనుకోండి, టెక్సాస్ స్టేట్ గవర్నమెంట్ విల్ మేక్ ద డెసిషన్.

0: decisions.
1: Right.
0: This is the number one thing. Andulo bhaganga, definitely one most important thing that people are missing is only assets parangane problem kadandi. This also leaves the younger children. Ante okavala parents iddarlo, you know, if both of them something happened and passed away, like a road accident or something, any child who is under the age of 18, pillal minors aithe ganaka, while a guardianship will be the biggest challenge. And అది మన పేరెంట్స్ కో సిబ్లింగ్స్ కో తెలిసిన ఫ్రెండ్స్ కో రాదు బై డిఫాల్ట్ అయితే 100% రాదు అండ్ విచ్ ఇస్ యాక్చువల్లీ అ గుడ్ సిస్టమ్ ఇన్ దిస్ కంట్రీ ఎందుకు అంటే దే ట్రస్ట్ దట్ యునో పిల్లలు ఫ్యూచర్ సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉండాలి కాబట్టి దేర్ ఇస్ అ సిస్టమ్ కాల్డ్ ఫాస్టర్ పేరెంటింగ్ అంటారంట వీళ్ళు ఎలాగంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ మీద కంప్లీట్ చెక్అప్ బ్యాక్గ్రౌండ్ చెక్అప్ చేసి వాళ్ళ దగ్గర పెరిగితే పిల్లలు సేఫర్ అనుకున్న వాళ్ళు ఇది కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి ప్రతి స్టేట్ లో వాళ్ళకి ఇస్తారు ఇన్ ఏ వే ఇట్స్ అ సేఫర్ థింగ్ బట్ మనము ఆలోచించారు ఎప్పుడు ఎవరు ఎంత బాగా చూసుకున్నా మన పిల్లలు ఇఫ్ ఐఎమ్ నాట్ దేర్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఐ బిలీవ్ మై మదర్ ఆర్ మై సిస్టర్ ఆర్ హూ ఎవర్ దట్ ఐ నో వెరీ వెల్ కెన్ రేజ్ మై చిల్డ్రన్ ఇన్ ద సేమ్ వే సో ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అవుతుంది రాజేశ్వరి గారు
1: Yeah, definitely. It's a very most important thing. మనం చాలా సార్లు ఇదివరకు కూడా ఈ టాపిక్ మనం మాట్లాడాము అండ్ యూ డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ విల్ అండ్ ట్రస్ట్ ఈవెన్ అట్ ద టైమ్ సో వాట్ ఎగ్జాక్ట్లీ డూ పీపుల్ హ్యావ్ టు డూ ఇమీడియట్లీ వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్
0: డెఫినెట్లీగా యూనో ఇలాంటి విషయాల్లో కేర్ తీసుకోవాలి అని అంటే ఇంకా దేర్ లాట్ మోర్ ఇన్ అ విల్ అండ్ ఆల్ దాట్ విచ్ ఐ విల్ ట్రై టు కవర్ అ లిటిల్ బిట్ మోర్ బట్ పాయింట్ ఏంటంటే యూ నీడ్ టు హ్యావ్ సమ్వన్ హూ కెన్ లీగలీ హెల్ప్ యూ టు డూ దిస్ కొంతమంది నేను విన్నది ఓ గూగుల్లో ఒక డాక్యుమెంట్ సాంపుల్ డాక్యుమెంట్ తీసుకున్నాము అందులో యూనో వి జస్ట్ సైన్ డేట్ ఆర్ డాక్యుమెంటెడ్ డేట్ ఆర్ వాట్ ఎవర్ అని అంటే డోంట్ లీవ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లీగల్ డాక్యుమెంట్ బై ఛాన్స్ అండి డోంట్ టేక్ ఎ ఛాన్స్ ఆన్ దట్ ఎనీథింగ్ ఆన్ గూగుల్ ఏదైనా చేసేస్తే లీగల్ సిస్టమ్ అది అప్రూవ్ చేస్తుందో లేదో మీకు తెలియదు ఒక ప్రాపర్ అటార్నీ సిస్టమ్ ప్రకారం చేయించుకోండి మీరు అండ్ ఇట్ మే నాట్ కాస్ట్ యూ అ లాట్ ఆఫ్ మనీ ఆల్సో జనరల్ గా పీపుల్ చాలా అనుకుంటారు చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది ఇట్ మే బి ఓన్లీ అ కపుల్ ఆఫ్ $100 ఓకే అండ్ టైం ప్రకారం కూడా యూ షుడ్ హ్యావ్ సంథింగ్ కాల్ లివింగ్ రివోకబుల్ ట్రస్ట్ అండ్ విల్ అని ఉంటుందండి లివింగ్ రివోకబుల్ అంటే నేను నా లైఫ్ టైమ్ లో ఎన్నిసార్లు అయినా దాన్ని అప్డేట్ చేసుకోగలగాలి దట్ వే ఫ్యూచర్ లో వన్ థింగ్ అబౌట్ విల్ ఇస్ ఇట్స్ అ స్టేట్ లా అంటే రేపు పొద్దున్న టెక్సాస్ నుంచి ఇన్ ద ఫ్యూచర్ ఫర్ రిటైర్మెంట్ పీపుల్ మూవ్ టు ఫ్లోరిడా ఫర్ ఎగ్జాంపుల్ మీ విల్ టెక్సాస్ లో రాసింది ఫ్లోరిడాలో వ్యాలిడ్ కాదు బికాస్ ఎవ్రీ స్టేట్ హ్యాస్ అ డిఫరెంట్ లా సో అలా స్టేట్ మారినప్పుడు కూడా తప్పకుండా యూ విల్ హ్యావ్ టు మేక్ ఎ చేంజెస్ అండ్ అప్డేట్ సో అందుకని మేక్ ష్యూర్ ఈ రివోకబుల్ అనే యూనో డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకోవడం వల్ల మీరు మల్టిపుల్ టైమ్స్ దాన్ని ఫ్యూచర్ లో అవసరం వస్తే అప్డేట్ చేసుకునేటట్టు ఉండాలి Obviously, they have to reach to a person who can help them. I can help people, which I have done a lot of times in the past. Not only that, mana reduce the listeners ki many, many seminars lo intaku mundu kuda ochina na seminars ki ochina vallalo okaliki lucky draw lo will enter packages kuda ichunnanu nenu. And I've been doing it consistently for the last 3 years whenever I had seminars. So every time there will be one lucky family. And there was actually one confusion, one of the family, they came to me this past weekend seminar. Priti, meeru freedom istar annaru kada not to everyone, it's only for one family, you know, I had to clarify that. So that's another thing, but yeah, definitely they can contact me for that. Ela chesukovali, just a 45 minutes conversation lo I can help them to create the entire will and trust document.
1: Sure, and tappakunda, and definitely I'm one of them who got benefited out of it. So definitely reach out to Preeti Munakapati, 404-663-1911. 404-663-1911 is her contact number. And we text cheyachu, WhatsApp cheyachu, call cheyachu. Ela aina sare me tanu reach avachu. For more information about this, definitely take the advantage of knowing somebody who knows what they're talking about, what is the right approach towards this issue. So definitely reach out to Preeti Munakapati. Party once again 404-663-1911 do you have anything before we conclude this session do you have anything more Preeti
0: తప్పకుండానండి దిస్ ఇస్ ఆల్సో అన్ అదర్ ఇంపార్టెంట్ లీగల్ డాక్యుమెంట్ ఫర్ ఎస్టేట్ కన్వర్షన్ అండి చాలా మంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు గార్డియన్షిప్ కోసము వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ హోమ్స్ కోసం రాసుకుంటే ఇఫ్ యూఆర్ మచ్ ఓల్డర్ అంటే మా పిల్లలు ఆల్రెడీ పెద్ద అయిపోయారు 18 అండ్ అబవ్ అని అంటే విచ్ ఈస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ ఎట్ దట్ టైం. పిల్లలకి సెపరేట్ గా వేరే డాక్యుమెంట్ ఉండాలి. ఆఫ్టర్ 18 మనం వాళ్ళకి లీగల్ పేరెంట్స్ గార్డియన్స్ అవ్వలేమండి. అకార్డింగ్ టు ద లా ఆఫ్ దిస్ కంట్రీ సెపరేట్ గా వాళ్ళకి ఒక విల్ రాయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యాజ్ యూర్ గెటింగ్ ఓల్డర్ ఇన్ యువర్ 50s అండ్ ఆల్, దిస్ ఇస్ ద టైం టు మేక్ ష్యూర్ నాకు తర్వాత ఇవన్నీ కరెక్ట్ గా ప్రాపర్ గా రిటైర్మెంట్ అకౌంట్స్ ఉంటాయి, స్టాక్ అకౌంట్స్ ఉంటాయి, బ్రోకరేజ్ అకౌంట్స్ ఉంటాయి. ఇప్పుడు కనుక మీరు అది కరెక్ట్ గా చూసుకోకపోతే టుమారో దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ యువర్ ఫ్యామిలీ మైట్ మిస్ దిస్. సో అండ్ అలాగే ట్రస్ట్ క్రియేషన్ ఎంత ఇంపార్టెంట్ దాని

0: దాంట్లో ఉండే డీటెయిల్స్ అన్ని కూడా నాకు వన్ ఆన్ వన్ కన్సల్ట్ చేసినప్పుడు తప్పకుండా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి విత్ ఇన్ 45 minutes ఇఫ్ యూ స్పెండ్ టైమ్ యూల్ హ్యావ్ ఇనఫ్ యునో ఎంటైర్ డాక్యుమెంటేషన్ డన్ అండ్ యూల్ హ్యావ్ అ పీస్ ఆఫ్ మైండ్ దట్ నేను చేసుకున్నవన్నీ సెక్యూర్ గా నా ఫ్యామిలీకి వెళ్తున్నాయి.
1: అదండి సంగతి. సో థ్యాంక్ యూ సో మచ్ అగైన్ ప్రీతి ఫర్ జాయినింగ్ అస్ దిస్ ఆఫ్టర్నూన్. వన్స్ అగైన్ ప్రీతి మునగపాటి, యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్, అండ్ యూ కెన్ రీచ్ హర్ ఆన్ ఫోన్ చేయొచ్చు, టెక్స్ట్ చేయొచ్చు, ఆర్ వాట్సాప్ కూడా చేయొచ్చు ఆన్ హర్ నంబర్ 4046631911. థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: ఆల్ రైట్, సో క్విక్లీ పాట వినిసిరండి. దిస్ ఇస్ అనదర్ రిక్వెస్ట్ సాంగ్ దట్ వీ హ్యావ్ అండ్ ఈ పాట తర్వాత నేను వచ్చి మళ్ళీ మీతో మాట్లాడతాను. There's so much to talk. We will talk, continue the conversation right after this song, only on Surabhi Detour with me, Rajeshwari.

ఓకే, ఈ మధ్య కాలంలో మనము లాస్ట్ వీక్ దాకా ఐ థింక్ డాలస్ ట్రాఫిక్ కి సంబంధించి మనం వి టాక్డ్ అబౌట్ స్పీడింగ్ కి ఒక కొత్త ఎజెండాతో ఉన్నారు. టెక్సస్ ట్రాఫిక్ ని కంట్రోల్ చేసి, స్పీడింగ్ ని కంట్రోల్ చేసి, డేంజర్స్ ని, యాక్సిడెంట్స్ ని అవాయిడ్ చేయడానికి ఒక కొత్త ఆపరేషన్ స్లో డౌన్ వాజ్ ఇన్ ప్లేస్ అని. దాని తర్వాత ద నెక్స్ట్ థింగ్ దట్ డాలస్ పీపుల్ ఆర్ టెక్సస్ పీపుల్ ఆర్ హియరింగ్ ఈస్ అబౌట్ సంథింగ్ కాల్డ్ ఈవీటో. Do you know what that is? I'm sure you do. So, Dallas traffic ni control cheyataniki ankochu, whatever it is, Hillwood announced it today that Joby Aviation has signed a lease for 45,000 square feet at Alliance Air Trade Center in Haslett, part of Parrotfield Fort Worth Alliance Airport. Identante, it's located in a 27,000 acre Alliance Texas development. E leased space is a first significant North Texas presence by an electric vertical takeoff and landing eVTOL aircraft manufacturer, and ఇది ఫస్ట్ టైం ఇక్కడ డాలస్ లో, టెక్సస్ లో మొదలవుతున్న న్యూస్ అన్నమాట ఇది. సో దట్ మీన్స్ ఒక ఎయిర్ టాక్సీ రాబోతుంది డాలస్ కి త్వరలో, టెక్సస్ కి త్వరలో. సో ఒకవేళ ఇక్కడ మీరు కనుక ఫ్రిస్కో లేకపోతే సెలీనా ఆర్ ప్రాస్పర్ ఇంకా అవతల ఇంకా అవతల అక్కడంతా ఉన్న వాళ్ళకి కనుక ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ, ఎన్ ఆప్షన్ టు టేక్ ఎయిర్ టాక్సీ అండ్ రీచ్ డౌన్ టౌన్ డాలస్ ఇన్ జస్ట్ మినిట్స్, వుడ్ యూ బి ఎక్సైటెడ్? వుడ్ యూ టేక్ ఇట్? ఒక ఫ్యూచరిస్టిక్ డ్రైవ్ టైం అనుకోండి, బట్ కాల్ చేసి చెప్పండి, వుడ్ యూ బి విల్లింగ్ టు డూ దాట్? 9726361966. ఈ పాటతో కమర్షియల్ బ్రేక్ తర్వాత కలుసుకుందాం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తుంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ ఎ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా ఖాళీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. వన్ నేమ్ టు Hareli, Hareli, bringing the taste of home closer to you. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichin atithulaku vundinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vundi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan in Drive, South Lake, Texas, 817-819-8888. IndiaTodayUSA.com.
0: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okosari manam life lo tough situations face chestam, and it can be daunting. Domestic violence, immigration questions, threat to safety.

వెల్కమ్ బ్యాక్ టు సురభిది టూర్ విత్ మీ రాజేశ్వరి. ఒక్కసారి క్విక్లి ప్రకటనల వైపు వెళ్లి అలా వెళ్లి ఇలా వచ్చేద్దాము. సో టుడేస్ ట్రాఫిక్ అప్డేట్ మనం ఇందాక ఆల్రెడీ వినేశాము. అండ్ సో లెట్స్ మూవ్ ఆన్ టు ఫైండింగ్ అవుట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్. ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, డాలస్ లో జరిగేవి తెలుసుకుందాం. ఏకాల్ విద్యాలయ వాళ్లది, దే హ్యావ్ అ స్పెషల్ అనౌన్స్మెంట్ ఫర్ యూ. అండ్ డాలస్ లో ఇండియన్ క్లాసికల్ డాన్స్ లవర్స్ కి ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ రెడీగా వస్తుంది మీ ముందుకి. దిస్ ఇస్ ఫ్రమ్ ఏకాల్ విద్యాలయ డిఎఫ్డబ్ల్యూ చాప్టర్. ద ప్రజెంటింగ్ ద కథక్ ఆన్ ద సిల్వర్ స్క్రీన్ ఆగస్ట్ 28th ఫ్రైడే గ్రాన్విల్ ఆర్ట్ సెంటర్ లో జరగబోతోంది. గార్లెండ్ లో కథక్ రిథమ్ తో ఇండియన్ సినిమా జర్నీని సెలబ్రేట్ చేయబోతున్నారు. సో ఐకానిక్ సాంగ్స్ ఉంటాయి, అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్ ఉంటాయి, స్పెక్టాక్యులర్ కథ పర్ఫార్మెన్సెస్ తో ఎంచాంటింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ రాబోతోంది మీ ముందుకి. డిన్నర్ స్టార్ట్స్ అట్ 5 PM అండ్ ప్రోగ్రామ్ బిగిన్స్ అట్ 7 PM. టికెట్స్ అన్ని కూడా $35 నుంచి స్టార్ట్ అవుతున్నాయి, విచ్ ఇన్క్లూడ్స్ డిన్నర్ బై ద వే. సో tinyurl.com/kathakperformance2026. ఇది ఏకాల్ విద్యాలయకి సంబంధించిన ఒక అనౌన్స్మెంట్. ఓకే, అండ్ మనం నెక్స్ట్ అనౌన్స్మెంట్ లోకి వెళ్ళే ముందర నేనేం చేస్తానంటే ఒక ఈడియం అడుగుతాను. ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాం కదా, సో ఇన్ ద బిజీ లైఫ్, ఇవాళ కార్యక్రమం మీరు కనుక ఇందాక ట్యూనింగ్ అయి ఉంటే, ఇన్ ద బిజీ లైఫ్ ఆఫ్ లైఫ్, ద వే వీఆర్ కీపింగ్ ఆర్ సెల్ఫ్ సో ఆక్యుపైడ్, సో బిజీ, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, పరుగులు ఊరుకులు, దీని తర్వాత అది, దాని తర్వాత అది, ఈ ఈవెంట్కి ఏ చీర, ఆ ఈవెంట్కి ఏ డ్రెస్, ఇట్లాగా హడావిడి హడావిడిలో మనం లైఫ్ ని పుష్ చేసుకుంటే వెళ్ళిపోతున్నాం కదా. సో ఆర్ వీ లైక్ పుషింగ్ ఆసెల్స్ టూ మచ్? ఈ మొత్తం ఉరుకులు పరుగుల్లో మనకి మనం ఆర్ వీ మేకింగ్ ష్యూర్ దట్ వీ గివ్ అస్ ఆర్ సెల్స్ అ లిల్ టైమ్? మనం ఎక్కడైనా మనకి మనం టైం ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నామా లేదా, అది మనం ఇవాళ మాట్లాడుకుంటున్న టాపిక్. సో ఇన్ దాట్ ప్రాసెస్ ఒక రకంగా సక్సెస్ఫుల్ గా ఉండడము అంటే చాలా హ్యాపీగా ఉండడం అంటే బిజీగా ఉండడం అనే ఒక డెఫినేషన్ ఏమైనా మనం టూ మచ్ గా సీరియస్ గా తీసుకుని యాక్సెప్ట్ చేసేసి ఉన్నామా? వాట్ ఎగ్జాక్ట్లీ? సో సమ్వేర్ ఇన్ బిట్వీన్ ఆర్ వి ఫర్గెటింగ్ టు ఎంజాయ్ లైఫ్ బై ఆర్సెల్స్, మనకి మనం అనే టాపిక్ మాట్లాడుతున్నాం. కాబట్టి ఐ వాంట్ నో, ఒకవేళ మీకు గనక 3 గంటల టైం మీ చేతిలో పెట్టేసి మీరు ఎవరికి ఏమి అప్పజెప్పవలసిన పని లేదు, మీరు ఎక్కడా కూడా దెర్ ఇస్ నో రీజన్ ఆర్ దెర్ ఇస్ నో రెస్పాన్సిబిలిటీ ఫర్ యూ అని అనుకున్నప్పుడు, అలాంటి పరిస్థితి మీకు వచ్చినప్పుడు మీరు ఆ టైంని ఎలా స్పెండ్ చేస్తారు, ఇది మనం మాట్లాడుకుంటున్నాం. లెట్ మీ నో హౌ వుడ్ యూ లైక్ టు స్పెండ్ యువర్ 3 అవర్స్ టైం ఫర్ ఆల్ బై యువర్ సెల్ఫ్. ఎవరికి ఏమి రెస్పాన్సిబిలిటీ కానీ, ఎవరికి ఏమి ఆన్సరబుల్ కానీ సిచ్యువేషన్ లో, అకౌంటబుల్ కానీ సిచ్యువేషన్ లో, హౌ వుడ్ యూ లైక్ టు స్పెండ్? 9726361966. అండ్ ఇడియం దట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ ఈస్, ప్లీజ్ ఫిల్ ద బ్లాంక్, కుక్క కాటుకి

సో ఫిల్ ద బ్లాంక్ కుక్క కాటు కి. తర్వాత ఏంటి 972-636-1966 అండ్ యూర్ ట్యూన్డ్ ఇన్ టు సురభి డిటూర్ విత్ మీ రాజేశ్వరి.

வெல்கம் பேக் டு சிறுபி டீடோர் வித் மீ ராஜேஸ்வரி. అండ్ ఇవాళ మనము అనుకోకుండా అలా కొన్ని చిరంజీవి సినిమాలో పాటలు అట్లా వింటూ వెళ్ళాము, ఎక్కువగా విన్నాము. బట్ నౌ ఐ డూ హ్యావ్ అదర్ రిక్వెస్ట్ సాంగ్స్ ఆల్సో, అవి కూడా నేను వినిపించేస్తాను మీకు టకటక. అయితే ఇంకా కాసేపు టైం ఉంది మనకి, ఆల్మోస్ట్ 45 మినిట్స్ దాకా టైం ఉంది, కాబట్టి మనం వినొచ్చు. ఇంకా మీరు అడిగిన పాటలు వినిపించే టైం ఉంది నాకు. సో ఫర్ ప్రభాస్ ఫ్యాన్స్, సమ్ స్పెషల్ సాంగ్స్ ఆర్ కమింగ్ అప్, సో స్టే ట్యూన్డ్. ఇందాక అడిగిన ప్రశ్నకి నాకైతే కరెక్ట్ ఆన్సర్ అయితే రాలేదు, ఐమ్ సర్ప్రైజ్డ్. సో నేను అడిగింది ఏంటంటే ఈడియమ్స్ సినిమాతో రిలేట్ చేయకండి, వీటిని సినిమాలు కూడా ఉన్నాయి ఈ పేర్ల మీద, బట్ దీస్ ఆర్ ఈడియమ్స్ దట్ ఐమ్ ట్రైంగ్ టు ఆస్క్ యూ. సో ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ జస్ట్ ఫిల్ ద బ్లాంక్. కుక్క కాటుకి అనే ఒక ఈడియం ఫిల్ చేయాలి. సో కరెక్ట్ గా ఆన్సర్ తెలిస్తే కాల్ చేసి చెప్పండి 9026619966. అయితే ఇందాక ఇంకో విషయం కూడా అడిగాను, మీరు కనుక డౌన్ టౌన్ డాలస్ కి మీరు ఎక్కడో ఫ్రిస్కో ఆర్ సెలీనా ఆర్ ఇంకెక్కడో దూర దూరంలో ఉన్నప్పుడు ఒకవేళ ఎయిర్ టాక్సీస్ వచ్చేస్తే కనుక మినిట్స్ లో మీరు డౌన్ టౌన్ లో ఉండొచ్చు అని అంటే, విల్ యూ టేక్ ద టాక్సీ? హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? అదే క్వశ్చన్ ని ఇంకొంచెం కొనసాగింపు ఆ ప్రశ్నకి ఏంటంటే, we live in a different kind of world today kada. We are talking about flying taxis, we are talking about AIs, mana AI technology vachi jobs ni etla replace chestundi, driverless cars, robot deliveries and robots doing the regular household chores, AI generated music and cashless everything, smart homes, itla ivanni aalochistunte ee technology mimmalni chaala chaala excite chestundi. I am very very curious to know. So ఈ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ ఏఐ ప్రపంచం, ఇంత టెక్నాలజీ ఒక రేంజ్ లో వెళ్ళిపోతున్న ఈ ప్రపంచంలో మనం మాట్లాడిన మాటల్లో ఈ లిస్ట్ ఆఫ్ థింగ్స్ లో ఆల్ ద వే ఫ్రమ్ ఫ్లయింగ్ టాక్సీ నుంచి ఏఐస్ రీప్లేసింగ్ సర్టన్ జాబ్స్ దగ్గర నుంచి డ్రైవర్లెస్ కార్స్, రోబోట్ డెలివరీస్, రోబోట్స్ రీప్లేసింగ్ హ్యూమన్స్ టు డూ రెగ్యులర్ హౌస్ హోల్డ్ చోర్స్, ఏఐ జనరేటెడ్ మ్యూజిక్, క్యాష్లెస్ ఎవ్రీథింగ్, స్మార్ట్ హోమ్స్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ గివింగ్ యూ అ కిక్ to like think about and oh wow, yes, this is how it should be? And our excitement make a technology in talchukunte vastundi. And on the flip side, which one scares you? 972-636-1966. And for Prabhas and Trisha fans, here you go.

0: అండ్ ఐఎమ్ బ్యాక్ అండ్ ఐ హ్యావ్ సంబడి విత్ మీ ఆన్ ఎయిర్. హలో అండి, పాట అయిపోయింది అందుకని మిమ్మల్ని ఆన్ ఎయిర్ తీసుకోవాల్సి వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ లవింగ్ మెను. హూస్ కాలింగ్? వసుదా గారు, చెప్పండి. ఫిల్ చేస్తారా సెంటెన్స్? కంప్లీట్ చేస్తున్నారా? చెప్పండి.
1: కుక్క కాదకి చెప్పదబ్బా.
0: పర్ఫెక్ట్, సూపర్. యా, ఈ రెండో రౌండ్ లో చాలా ఆన్సర్లు వచ్చినాయి, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మీకు ఏదైనా పాట కదా? సరే, మీ ఫేవరెట్ ఎవరో చెప్పండి, నేను మీ పాట ఏదైనా వేసే ప్రయత్నం చేస్తాను.
1: మీరు ఆల్రెడీ వేసేసాను మరి.
0: ఎవరు?
1: మెగాస్టార్.
0: మెగాస్టార్, ఓకే. ఆల్ రైట్, కమింగ్ అప్ బ్రేక్ తర్వాత ఇంకో పాట వేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మిస్టర్.
1: థ్యాంక్ యూ.
0: ఓకే, అండ్ పాట అర్జెంట్ గా వినియాలి, ఎందుకంటే కమర్షియల్ బ్రేక్ దగ్గరలో ఉన్నాం కాబట్టి. హియర్ ఇస్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్. ఈ పాట విన్నట్లయితే కృష్ణవంశీ గారి సినిమాలో. సినిమా పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పండి. 9726369966.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాలా?
5: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను. నేను మీ ఆర్జే శ్రీకాంతి. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగునేస్తాం. సౌండ్స్ లైక్ హోమ్.
4: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
7: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
4: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పి, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
8: మన తెలుగు డెంటిస్ట్ అట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ and orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
9: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ ఎస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ ఎస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
10: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
11: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
10: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
12: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులేవర్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.

అనంత్ శ్రీరామ్ చాలా అద్భుతమైన పాటలు రాశారు. యాక్చువల్ గా ఈ మధ్య కాలంలో కూడా కొన్ని పాటలు తను రాసిన పాటల గురించి మనం మాట్లాడుకున్నాము. ఎస్పెషల్లీ ఇప్పుడు వింటున్న ఈ పాట నాకు సెకండ్ చరణం చాలా చాలా ఇష్టం. మౌనమే విరుగుతూ విడియమే ఒరుగుతూ మనసిలా మరుగుతూ అవధులే కరుగుతూ నిన్ను చూస్తూ ఆవిరవుతూ అంతమవ్వాలనే నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేతావు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పాట చందమామ సినిమా నుంచి ఆశా భోస్లే గారి వాయిస్ లో, రాధాకృష్ణన్ కేఎం రాధాకృష్ణన్ సంగీతంలో, చందమామ సినిమా నుంచి మనం విన్న ఆ పాట అనంత్ శ్రీరామ్ గారు రాసింది. అండ్ యూ లిస్నింగ్ టు సెబి డిటోర్ విత్ మీ రాజేశ్వరి.

సింహాసనం సినిమా నుంచి మనం వింటున్న పాట 9 నిమిషాలు తెలుసా మీకు ఈ పాట 9 నిమిషాలు సో లాంగ్. ఎనీవే మనం ఆ పాట తర్వాత ఇంకొక కృష్ణ గారి పాట రిక్వెస్ట్ వచ్చేసింది. ఆబ్వియస్లీ ఒకటి అలా మొదలైతే అదొక చైన్ రియాక్షన్. సో నెక్స్ట్ పాట కూడా నేను లైన్ అప్ చేసేస్తున్నా. ఎస్ ఐ గాట్ ద రైట్ ఆన్సర్. మనం నెక్స్ట్ ఈడియం కెళ్ళిపోదాం. పుండు మీద కారం ఇందాక అడిగింది నేను అది. సో నెక్స్ట్ మేము ఇచ్చేది నేనేంటంటే కుండా డాష్ కొట్టినట్టు. కుండా డాష్ కొట్టినట్టు ఇది మీరు ఫిలప్ చేయాలి. వాట్ ఈస్ ద బ్లాంక్ దేర్? కుండా డాష్ కొట్టినట్టు. అండ్ 3 గంటల టైం మీకు ఇస్తే మీరేం చేస్తారు? ఐ వుడ్ లైక్ టు నో యువర్ క్రేజీ ఆన్సర్స్.

వెల్కమ్ బ్యాక్ టు సిర్వి డిటోర్. అండ్ మనకు చాలా చాలా కొంచెం టైం ఉంది, నాకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది కాబట్టి నేను నెక్స్ట్ దానికి వెళ్ళిపోతున్నా. ఐమ్ నాట్ టూ హ్యాపీ విత్ ద రెస్పాన్సెస్, బట్ స్టిల్ కుండ బద్దలు కొట్టినట్టు మనం ఇంతకు మాట్లాడుకున్నది. లాస్ట్ క్వశ్చన్, ఐ థింక్ ఇంకొకటి ఇది కాక ఇంకొకటి అడిగే టైం ఉందనుకుంటా. లెట్స్ ట్రై దట్. అరికాలి డాష్ నెత్తికెక్కింది, అరికాలి డాష్ నెత్తికెక్కింది, ఫిల్ అప్ ద బ్లాంక్. 9726361966.

ఫ్రెండ్ బ్యాక్ టు బ్యాక్ మనోగర్ పాడిన పాటలు విన్నాము. అండ్ నెక్స్ట్ సాంగ్ ఇస్ కమింగ్ అప్ ఫర్ యూ. ఈ పాట ఇంకొక పాట వినే అవకాశం ఉంది బిఫోర్ ఐ సే బై బై టు యూ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్లీ పార్టిసిపేషన్. కీప్ దట్ కమింగ్. ఇంకొక 5 మినిట్స్ లాస్ట్. ఇంకొక ప్రశ్న ఉంది నాకు, అరికాలి డాష్ నెత్తికి ఎక్కింది అని దానికి సమాధానం చెప్పేశారు. ఎస్, అరికాలి మంట నెత్తికి ఎక్కిందని. అయితే అరికాలి మంట నెత్తికి ఎక్కడం ఏంటి నాకు అర్థం కాలేదన్న అని ఒక వన్ ఆఫ్ ద కాలర్స్ అన్నారు. తెలిసి కూడా అడిగారు అనమాట. ప్రశ్న నాకేమనిపిస్తుందంటే, ఇవి చాలా ఒకప్పుడైతే చాలా ఎక్కువగా మాట్లాడేటప్పుడు వాడేవాళ్ళం ఇవన్నీ కూడా ఇట్లాంటివి. ఈ మధ్య ప్రాబబ్లీ మెల్లమెల్లగా అంటే అఫ్కోర్స్ తెలుగు మాట్లాడడమే చాలా ఎక్కువైపోయింది అనుకోండి. తెలుగు మాట్లాడటం కాకుండా అందులో మళ్ళీ ఇలాంటి ఈడియమ్స్ వాడతారా రాజేశ్వరి టూ మచ్ అని అంటే అది కరెక్టే. ఐ కెన్ నాట్ అగ్రీ విత్ యూ మోర్. బట్ ఎనీవే, అరికాలి మంట నెత్తికెక్కింది అంటే ఏదో ఓకే కోపం వచ్చింది, ఏదో చిరాకు వచ్చింది అని అనుకుని చూసి చూడనట్టు పట్టించుకోకుండా వెళ్ళిపోదాము అని అంటే అలా పట్టించుకోకుండా వెళ్ళిపోయేందుకు వీలు లేనంత కోపం అనమాట. అంత కోపం ఇలా అరికాలి నుంచి తలదాకా పాకిన కోపం, చాలా కోపం వచ్చింది అని అర్థము అని నాకు అర్థమైంది. కరెక్ట్ చేయాలనుకుంటే కూడా కాల్ చేయొచ్చు, ఇంకేమైనా చెప్పాలంటే కూడా కాల్ చేయొచ్చు. ఐఎమ్ హియర్ ఫర్ అనదర్ 5 మినిట్స్. అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ ద డే, దూరపు కొండలు ఏంటి? 972-636-1966.

సో దట్ ఇస్ ఇట్ ఫర్ ద డే. ఎస్, దూరం కొండలు నునుపు. ఎప్పుడైనా దూరం చూస్తే అన్ని చాలా స్మూత్ గా చాలా బాగున్నట్టు చాలా అందంగా ఉన్నట్టు అలా కనపడతాయి కదా నేచురలీ. అందుకనే మనం సోషల్ మీడియాలో చూస్తుంటే కూడా అన్ని చాలా అసలు చాలా అవతల వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు చాలా హ్యాపీగా ఉన్నట్టు అన్ని బ్యూటిఫుల్ గా ఉన్నట్టు అలా కనబడతాయి. సినిమా వాళ్ళని కూడా ఎక్కడైనా మనం సెలబ్రిటీస్ ని ఫాలో అవుతుంటే వాళ్ళ లైఫ్ అంతా కూడా ఓ దిస్ ఆల్ సో కలర్ఫుల్ సో బ్యూటిఫుల్ అనిపిస్తూ ఉంటుంది. నిజం అది కాదు, నిజం వేరు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీబడి ఈజ్ హ్యూమన్, ఎవ్రీబడి హ్యాస్ ఎమోషన్స్, ఎవ్రీబడి హ్యాస్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్, డిసప్పాయింట్మెంట్స్, హార్ట్ బ్రేక్స్, అన్ని రకాలు ఉంటాయి. అన్ని రకాలని అందరూ ఏమంటారు మన షడ్రుచుల్లాగా అన్ని తీసుకోవాల్సిందే ఉగాది బచ్చేలాగా, అప్పుడే కదా జీవితం అంటే. బట్ ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్లీ పార్టిసిపేషన్. ఐ రియలీ రియలీ ఐఎమ్ సో హ్యాపీ టుడే. అండ్ మళ్ళీ మనం రేపు మాట్లాడుకుందాం ఈ పాటతోటి ఇవాళ కార్యక్రమానికి. స్వస్తి. And don't go away because Anu is coming to entertain you from 7 to 9 with her Dhoom Dhamaka show. So you all have a wonderful rest of the evening. Stay happy, stay peaceful, stay fit and stay positive. And also stay hydrated. Signing off, Rajeshwari.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Chappan sir, what you'd like to order?
2: Baya, in the specials me lagara?
1: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B executed special thali, this bella cheese dosa, paneer dosa, honey chili garlic lotus and anki paneer tikka, which amika parata.
2: Endu bro, ganni cheppino, nen specials matrame adina.
1: Inga unnai, cheppantara, meer eppudaina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full-service catering.
3: Istinamma vayanam, putzukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ ఎ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.